ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ రెవరెండ్ కిరణ్ కుమార్ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్తుతి. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పాలిథిన్ సంచులలో మాగుడు గడ్డి తయారీ గురించి కొన్ని వివరాలు. 7:00 వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు డి వీణా వాణిగారు. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే, రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ పి ధనుంజయ్ తబలా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:35 స్తుతిమాల క్రీస్తు భక్తి గీతాలు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 12:10 న్యాయ విద్య ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ వి విష్ణుచంద్ర కశ్యప్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. అనంతరం యువవాణి తెలుగు కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మకు అభివందన.

ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ విశ్రాంత కార్యనిర్వహణ అధికారిని డాక్టర్ కె విజయ్ గారు, 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బొలారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 3:00 సమన్వయ నాటక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో భీష్మ విజయం కథ, చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శ్రీనివాస్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తిలో మెళకువలు గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం పల్లవి గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ కంచె మొక్క కరోండా గురించి మోజర్లో ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, అనంతరం ఇప్ప పువ్వు నుండి మాహ్వా తయారు గురించి మోజర్లో ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం. ఇంకా ఈ కార్యక్రమంలో ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ మిథున్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో, 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో విద్వాన్ శ్రీడి శ్రీనివాస్ గారి వీణావాద్య కచేరీ. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: at his residence was attended by senior party leader Rahul Gandhi, party general secretary in charge of the state, Deepa Das Munshi, general secretary organization KC Venugopal, and senior Kerala leaders Ramesh Chennathalia and VD Satishan. The party said Mallikarjun Kharge and Rahul Gandhi will take the final decision on the new Kerala chief minister and the name will be announced very soon. Defence Research and Development Organisation, DRDO, has successfully conducted an extensive long-duration test of its actively cooled full-scale scramjet combustor in Hyderabad. Ministry of Defence said that the test achieved a runtime of over 1,200 seconds, surpassing the earlier 700 seconds test held in January this year. The successful test positions India at the forefront of advanced aerospace capabilities and continuously emerging war technologies. It also validates both the combustor design and the capabilities of the state-of-the-art test facility, strengthening India's hypersonic cruise missile development program. The centre has moved to significantly strengthen protections for outsourced and contractual workers engaged across central ministries, departments, autonomous bodies and central public sector enterprises through a new set of procurement-linked compliance measures for the labour codes. The Ministry of Labour and Employment said the reforms aim to ensure timely payment of wages, mandatory remittance of social security contributions, greater accountability of contractors and principal employers, and stronger enforcement mechanisms against violations of labour laws. The US has proposed to increase the minimum wages paid to hire an employee under the H-1B visa program by 30% over the previously fixed limits, a move the administration claims will help prevent foreigners from undercutting salary of US nationals. India's under-15 girls delivered commanding performances in the semi-finals at the Asian Boxing Under-15 and Under-17 Championships, with nine boxers advancing to the finals across weight categories in Tashkent yesterday. In IPL cricket, Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs at the Sawai Mansingh Stadium in Jaipur last night. Today, Chennai Super Kings and Lucknow Super Giants will clash at M.H. Chidambaram Stadium. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram ippudu samayam 6 gantala 10 nimshalu. Bible sooktulu vinpistaru Pastor Reverend Kiran Kumar garu.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ రెవరెండ్ కిరణ్ కుమార్ కడపాక అనే నేను యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత ఇష్టమైన ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఆదికాండము 4:26 యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను అని రాసి ఉన్నది. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే నా ఆశీర్వాదానికి కారణము యేసయ్యే అని అందరికీ ప్రకటించడమే కృతజ్ఞత. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే నా కుటుంబాన్ని బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా చదువును బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, అది ఎటువంటి ఆశీర్వాదమైనా కూడా దానికి కారణము నా యేసయ్యే, నేను నమ్ముకున్న దేవుడే అని నీవు సాక్షిబిడ్డగా నిలబడ్డమే కృతజ్ఞత కలిగి జీవించడము. యేసయ్యకి అత్యంత ఇష్టమైన ప్రార్థన కృతజ్ఞత కలిగిన ప్రార్థన. లూకాసువార్త 17:11-16 మనం గమనిస్తే 10 కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే మమ్మలను స్వస్థపరచు, మమ్మల్ని శుద్ధులుగా చేయి అని ప్రార్థించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసే వెంటనే వారిని శుద్ధులుగా చేసి యాజకునికి కనబరుచుకునమని చెప్పినట్టుగా మనం గమనించవచ్చు. ఆ 10 కృతజ్ఞత గల ఎవరున్నారని గమనిస్తే ఒక్కడు మాత్రమే తిరిగి యేసే దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే నీకు విశ్వాసముంది, దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పి నీకు తెలుసు. నీకు అవసరతలో దేవుడి దగ్గరకు వచ్చి నీ అవసరం తీరిన తర్వాత నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా లేదా అని దేవుడు గమనిస్తా ఉన్నాడు. 10 కుష్ఠరోగుల్ని స్వస్థపరిచిన తర్వాత ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయడం జరిగింది. నీవు ప్రార్థిస్తున్నావా? నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అనారోగ్యాన్ని స్వస్థపరచడానికి, నీ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి యేసయ్యకు చాలా చిన్న విషయము. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నానంటే కృతజ్ఞత కలిగి జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. 10 స్వస్థపరిస్తే 9 మంది తిరిగి రాలేదు.

0: ఒకడు మాత్రమే తిరిగి రావడం జరిగింది. మనము కూడా పొందుకున్న ఆశీర్వాదాలకి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదా అని గమనించుకోవాలి. నీ కృతజ్ఞత కలిగిన జీవితము అనేకులకు ఒక స్వార్థలాగా దేవుడు వాడుకుంటాడు. నీ ఆశీర్వాదాలు చూసి ఎప్పుడైతే నీవు నోరు తెరిచి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య నన్ను ఆశీర్వదించాడని, యేసయ్య నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిపోయిందని కృతజ్ఞత కలిగి సాక్షిబిడ్డగా జీవిస్తావో, అనేకులకు నీవు ఆదర్శంగా ఉంటావు, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ఆశీర్వాదాలు చూసి అనేకులు యేసయ్య నిజమైన దేవుడని నమ్ముకుంటారు, ఆయన రక్షణలోకి వస్తారు. అటువంటి కృతజ్ఞత కలిగిన జీవితము నీవు జీవించాలని కోరుకుంటూ మీ గురించి ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
1: పాస్టర్ రెవరెండ్ కిరణ్ కుమార్ గారు వినిపించిన బైబిల్ సూక్తులు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్తుతి వింటారు.

0: ఇంతవరకు హనుమత్ పంచరత్నం ఆంజనేయ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఈరోజు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 10:03

ఈరోజు మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మకు అభివందనం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ విశ్రాంత కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కె విజయ్ గారు ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 1:20

ఆకాశవాణి పొలం పనులు.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఈనాటి కార్యక్రమంలో పాలిథిన్ సంచుల్లో మాగుడి గడ్డి తయారీ గురించి కొన్ని వివరాలను వింటారు.
3: పాలిథిన్ సంచుల్లో మాగుడి గడ్డి తయారీ. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు పాలిథిన్ సంచుల్లో మాగుడి గడ్డిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విధానాన్ని, మాగుడి గడ్డిని మన పశువులకు దానాగా వాడచ్చు, పాల ఉత్పత్తికి మాంస ఉత్పత్తికి మన పశువులకు అందించాలని ప్రత్యేకంగా మన శాస్త్రవేత్తలు నిపుణులు మనకు మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. వేసవి రానే వచ్చింది. మొన్నటి వరకు ఆకుపచ్చగా ఉన్న పచ్చిక బయళ్లు ఎండిపోవడం చూస్తున్నాము. పశువులకు పచ్చిమేత దొరకడము గగనమైపోతుంది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి పచ్చిమేతను నిల్వ చేసుకోవడం ఒకటే పరిష్కార మార్గం. ఇది దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవడం వంటిది. ఇలా నిల్వ చేసుకునే పచ్చిమేతను సైలేజీ లేక మాగుడి గడ్డి అని అంటాం. పాడి రైతుల్లో ఈ సైలేజీ తయారీ ఒక క్లిష్టమైన పద్ధతి అన్న అపోహ ఉంది. పైగా చాలా కష్టతరమైన పద్ధతి అని కూడా అనుకుని పచ్చిమేత నిల్వ చేయడానికి ప్రయత్నించడం లేదు. కానీ నిజానికి మాగుడి గడ్డి తయారీ ఒక సులువైన ప్రక్రియ.

రైతు సోదరులు ఒకసారి మామిడి గడ్డి కానీ తయారు చేస్తే వారికి మిగతా పశుపాలన పనులతో పోలిస్తే ఇది ఎంతో తేలికైన పనో అర్థమవుతుంది. మరి ఈ మామిడి గడ్డిని పాలిథీన్ సంచుల్లో సైలేజ్ చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉందంటే ఈ వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఎన్నిక చేసుకున్న పంటను నేలకు దగ్గరగా అంటే 4 అంగుళాలు వదిలి కోసుకొని చాఫ్ కట్టర్తో చిన్న చిన్న మొక్కలు 1 అంగుళం వరకు కత్తిరించుకోవాలి. కోసిన పంటలో తేమ 65% ఉండేటట్లు చూసుకోవాలి. దీనికి FAO సిఫారసు చేసిన పద్ధతి ఏంటంటే కోసిన ముక్కలను పిడికిటిలోకి తీసుకొని ఉండలాగా చూసుకోవాలి. ఈ ఉండ ఆకారం నిలబడకుండా మెల్లగా విడిపోవాలి. అంతేకాకుండా సైలేజ్ నుంచి తేమరసం లాగా కారకూడదు. ఇలా అయితే తేమ సరిగా ఉన్నట్లు. ఒకవేళ ఉండ వీడకుండా నిలబడితే ఇంకా కొంచెంసేపు ఆగాలని అర్థం. ఇప్పుడు

తలకు దగ్గరగా అంటే 4 అంగుళాలు వదిలి కోసుకొని చాఫ్ కట్టర్తో చిన్న చిన్న మొక్కలు 1 అంగుళం వరకు కత్తిరించుకోవాలి. కోసిన పంటలో తేమ 65% ఉండేటట్లు చూసుకోవాలి. దీనికి FAO సిఫారసు చేసిన పద్ధతి ఏంటంటే కోసిన ముక్కలను పిడికిటిలోకి తీసుకుని ఉండలాగా చూసుకోవాలి. ఈ ఉండ ఆకారం నిలబడకుండా మెల్లగా విడిపోవాలి. అంతేకాకుండా సైలేజ్ నుంచి తేమరసంలాగా కారకూడదు. ఇలా అయితే తేమ సరిగా ఉన్నట్లు. ఒకవేళ ఉండ వీడకుండా నిలబడితే ఇంకా కొంచెపు సేపు ఆగాలని అర్థం. ఇప్పుడు కోసిన ముక్కలకు ప్రతి 100 కిలోలకి 1 కిలో ఉప్పు, 2 కిలోల బెల్లము, బెల్లము మడ్డి, చెరుకు ఫ్యాక్టరీలో దొరికే బెల్లం మడ్డి అన్నమాట వేసుకుంటే పిండి పదార్థాలు అధికంగా ఉండి మంచి నాణ్యమైన సైలేజీ గడ్డి అంటే మామిడి గడ్డి తయారవుతుంది. లేని పక్షంలో కేవలం ఉప్పు కలుపుకొని కానీ ఏమీ కలపకుండా కూడా సైలేజీ తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కోసిన పంటని కనీసం 100 మైక్రాన్ల మందం ఉండే పాలిథీన్ సంచులలో గాలి చొరబడకుండా నింపాలి. ఈ మాగుడు బ్యాగు పరిమాణం 50 నుంచి 100 కిలోలు అయితే మనము వీటిని తేలికగా నింపుకోవచ్చు. మెల్లమెల్లగా గాలి తీసేస్తూ సైలేజీ బ్యాగులోనికి నింపడం సైలేజీ తయారీలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సంచి 85% నిండిన తర్వాత లోపలి గాలి బయటకు వచ్చేటట్లుగా బాగా ఒత్తుకొని సంచి మళ్లీ పూర్తిగా నింపుకొని గట్టిగా ముడివేయాలి. ఎటువైపు నుంచి కూడా గాలి చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలి పోకుండా మనం ఎంత కట్టుదిట్టం చేస్తే అంత నాణ్యమైన సైలేజీ తయారవుతుంది. ఈ మాగుడు బ్యాగ్ని మూసివేసిన తర్వాత దానిని పొలంలో ఎత్తైన శుభ్రంగా పొడిగా ఉండే ప్రదేశానికి మార్చాలి. ఈ మాగుడు బ్యాగును మూసివేసిన తర్వాత ఈ మాగుడు తయారవడానికి కనీసం 45 రోజులు పడుతుంది. ఇక ఈ మాగుడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా వివరిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. మాగుడు గడ్డి తయారు చేసేటప్పుడు మట్టితో మురికితో కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటను సరైన దశలో కోసుకోవడం, బ్యాగు నింపేటప్పుడు తేమ 65% ఉండడం, గాలి తీసేస్తూ నింపడము ఈ మాగుడు గడ్డి తయారీలో కీలకమైన అంశాలు. కోత తర్వాత 24 గంటలలోపు మాగుడు ప్యాకింగ్ అయిపోవాలి. మాగుడు బ్యాగు తొందరగా ఏకరీతిగా ప్యాక్ చేసుకోవాలి. మాగుడిని వీలైనంత ఒత్తుగా ప్యాక్ చేయాలి. గాలి చొరబడినచో ఫర్మెంటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగక మాగుడు కుళ్ళిపోతుంది. ఇక ఈ మాగుడు బ్యాగులు ఏ విధంగా మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి? వివిధ కారణాల వల్ల సంచులు దెబ్బతింటాయి కాన పక్షులు, ఎలుకలు, ఇతర జంతువులు ప్లాస్టిక్ సంచులను పంక్చర్ చేయొచ్చు. అందువలన బ్యాగులను రోజు తనిఖీ చేయాలి. వీలైతే రంధ్రాలను చేయాలి. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు సంచులు ఎక్కడానికి అనుమతించవద్దు. మాగుడిలో ఉంచిన పదార్థాలను సులభంగా గుర్తించడం కోసం మాగుడు సంచిపై సంఖ్య, తేదీ వ్రాసుకోవడం ఉత్తమం. మాగుడు బ్యాగులను రాత్రిపూట తెరిచి ఉంచవద్దు. పంచర్ల మూలాన నష్టం ఎక్కువగా ఉంటే మాగుడిని వీలైనంత త్వరగా తిరిగి మంచి బ్యాగులో ప్యాక్ చేయాలి. ఈ మాగుడు బ్యాగును సీల్ చేసిన 45 రోజుల తర్వాత అద్భుతమైన లాక్టిక్ యాసిడ్ కిణ్వ ప్రక్రియ ఫలితంగా ఈ మాగుడు తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన మాగుడు 6 నెలల పాటు ఎటువంటి శిలీంధ్రాలు వలన చెడిపోకుండా ఉంటుంది. ఆపై 1 సంవత్సరం వరకు మనం వాడుకోవచ్చు. మాగుడు వాడుకునేటప్పుడు ఒకసారి తెరిచిన బ్యాగు అదే రోజు వాడేయాలి. ఖాళీ చేసిన తర్వాత బ్యాగులను జాగ్రత్తగా కడిగి ఆరబెట్టి భద్రపరచుకోవాలి. ఎటువంటి రంధ్రాలు కానీ లేకపోతే ఈ మాగుడు బ్యాగులు మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. మంచిగా తయారైన ఈ మాగుడు గడ్డి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు. చక్కగా తయారైన ఈ మాగుడు గడ్డి కమ్మని, పుల్లని వాసన రావటం కిణ్వ ప్రక్రియ చక్కగా జరిగింది అనటానికి ఒక సూచన. మాగుడు గడ్డి ముదురు ఆకుపచ్చ రంగు నుండి లేత ఎండు చొప్ప రంగు వరకు ఉండొచ్చు. మాగుడు గడ్డి రంగు దానిని తయారు చేయడానికి వాడిన గడ్డిపై ఆధారపడి ఉంటుంది. మాగుడు గడ్డిలో ఎటువంటి బూజు కనపడకూడదు. మాగుడు మంచిగా తయారైన మృదువుగా ఎక్కువ తడి లేకుండా ఉంటుంది. ఇలా తయారైన మాగుడు 1 సంవత్సరం వరకు పాడవకుండా ఉండటమే కాకుండా పశువులు ఇష్టంగా తింటాయి. చాలా కంపెనీలు ఈ మాగుడు సంచులు తయారు చేస్తున్నాయి.
ఉదాహరణకు రిలయన్స్ వంటి దిగ్గజాలు కూడా

0: రైతు సేవలో భాగంగా ఈ సంచులు అందుబాటులోకి తెచ్చాయి. ఇవి 50, 100, 150 కిలోల సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులందరూ కూడా ఈ పాలిథీన్ సంచుల్లో మైలేజీ గడ్డిని చేసే పద్ధతిని అవలంబించి రానున్న కాలాల్లో పచ్చిమేత ఎద్దడిని తట్టుకోగలరని రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ మాగుడు గడ్డిని తయారు చేసుకుని చక్కటి దానాన్ని పశువులకు ఇచ్చి చక్కటి పాల ఉత్పత్తి, అలాగే గొర్రెలకు మేకలు ఇస్తే చక్కటి మాంస వృద్ధి సాధించి లాభాలు పొందగలరని మనం అందరం ఆశిద్దాం.
1: పాలిథిన్ సంచుల్లో మాగుడు గడ్డి తయారీ గురించి కొన్ని వివరాలను విన్నారు.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ
1: ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం

0: సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి యాడ్ ఆన్. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరు పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగరవిలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
3: పూలపల్లి, ఆగర్రు, వెలివిల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ R&B రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్లు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ RRR కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

0: హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్ పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య కర్ణాటక తెలంగాణయోః యాత్రార్థం ప్రతిష్ఠతి. సహ బెంగళూరునగరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సంస్థానస్య పంచచత్వారింశత్తమీం వర్షపూర్తిం ఏతస్య సంస్థాపకస్య గురుదేవ శ్రీ శ్రీ రవిశంకరస్య సప్తతితమం జన్మదివసం చ ఉపలక్ష్య ప్రకల్పితే ఏకస్మిన్ సమారోహే సహభాగం కరిష్యతి. శ్రీమోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరిసరే నవనిర్మితస్య ధ్యానమందిరస్య ధ్యానకక్షస్య చ ఉద్ఘాటనం కరిష్యతి. ఏతత్ కార్యక్రమాత్ పూర్వం సహ ఏకాం సభాం సంబోధయిష్యతి. సమారోహాత్ అనంతరం ప్రధానమంత్రి హైదరాబాదే ప్రాయః 400 కోటి రూప్యకాణాం అనేకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కరిష్యతి. శ్రీమోదీ హైదరాబాద్ పణజీ ఆర్థిక వీథికాయాం 67-అధిక-100-సంఖ్యాకే రాష్ట్రీయ రాజమార్గే చతుర్భాగపరక మార్గ నిర్మాణస్య ఆధారశిలాం అపి స్థాపయిష్యతి. ప్రధానమంత్రి వారంగలే పిఎం మిత్రా పార్క్ ఇత్యేతత్ ఉద్యానం అపి ఉద్ఘాటయిష్యతి. అపి చ సహ హైదరాబాదే అత్యాధునికం కర్కరోగపరం ఏకం చికిత్సాలయం అపి లోకాయ అర్పయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక తెలంగాణయోః యాత్రానంతరం అద్య గుజరాతం అపి గమిష్యతి. ద్విదివసీయ యాత్రాయాః ప్రథమే దినే అద్య సః జామనగరం ప్రాప్నోతి. తదనంతరం ద్వితీయే దినే అర్థాత్ శ్వః సః సోమనాథ మందిరస్య జీర్ణోద్ధారస్య 75-వర్షపూర్త్యవసరే ఆయోజితే సోమనాథామృత మహోత్సవే సహభాగం కరిష్యతి. ప్రధానమంత్రి అనేకేషు ధార్మికేషు సాంస్కృతికేషు చ కార్యక్రమేషు సహభాగం కరిష్యతి. సువేందుః అధికారి హ్యః పశ్చిమ బంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. ఇత్థం పశ్చిమ బంగాళే భాజపేతి దళస్య ప్రథమం ప్రశాసనం సంఘటితం. కోలకతాయాం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇతి స్థలే ఆయోజితే భవ్యే సమారోహే రాజ్యపాలేన ఆర్ఎన్ రవిణ.

0: सुवेन्दुः अधिकारी पदगोपनीयतायै प्रतिश्रावितः। तेन सह अन्ये पञ्चमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं गृहीतवन्तः। अत्रावसरे प्रधानमन्त्री, केन्द्रीयगृहमन्त्री, रक्षामन्त्री, भाजपादलाध्यक्षः, अनेके मुख्यमन्त्रिणः, मन्त्रिणः, वरिष्ठाधिकारिणश्च उपस्थिताः आसन्। टीवीके दलप्रमुखः सी जोसेफ विजयः तमिलनाडुराज्यस्य नूतनमुख्यमन्त्रित्वेन अद्य प्रातः 10 वादने शपथं ग्रहीष्यति। तेन सह अन्ये 9 मन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं ग्रहीष्यन्ति। तत्रान्तरे ह्यः नूतनसर्वकाररचनायै टीवीके दलेन प्रमाणितं यत् तत्पार्श्वे 20-उत्तर-100 विधायकानां समर्थनं वर्तते। प्रधानमन्त्री ग्रामसड़कयोजनायाः 25वीं वर्षपूर्तिम् उपलक्ष्य मध्यप्रदेशे सीहोर जनपदस्य भैरुन्दास्थले अद्य रजतजयन्ती समारोहः आयोजयिष्यते। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अस्य कार्यक्रमस्य अध्यक्षतां करिष्यति। भारतीयर्तुविभागेन आगामिषु 2-3 दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु प्रचण्डवृष्टेः सम्भावना प्रकाशिता। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकीति विशिष्टकार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड् प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडावार्तासु, इण्डियन् प्रीमियर् लीग् क्रिकेट् स्पर्धामालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30-200 धावनांकानां विजयलक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు డి వీణావాణిగారు.
2: వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. మామునూరు విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా మామునూర్ ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శిశు సంరక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై కొనసాగిన కార్యక్రమాలలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా ఎంతో అవసరమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని మంత్రి కోరారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన పోషణ అందితేనే పిల్లల శారీరక, మానసిక దృఢత్వంతో పెరుగుతారని ఆమె పేర్కొన్నారు. రైతులకు డీలర్లు విక్రయించే విత్తనాలు ధృవీకరించిన ప్రమాణిత విత్తనాలు అయి ఉండాలని వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడారు. నాసిరకం నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా దత్తత, ఫాస్టర్ కేర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడారు. చట్ట విరుద్ధ దత్తతలు, బాలల అమ్మకం వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఎవరైనా గమనించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. దత్తతను తప్పనిసరిగా చట్టబద్ధ మార్గంలోనే చేపట్టాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వడ్లను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే మిల్లర్లు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జనాభా గణన 2027 సంబంధించి మొదట గృహగణన చేయబడుతున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి ఈ నెల 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్వీయ గణన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ప్రజలు

0: స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కత్రియాల్ గ్రామంలో శాండ్ బజార్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇసుక సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూచనల మేరకు తహసీల్దార్లు మాన్యువల్ కూపన్ల ద్వారా ఇసుక అనుమతులు ఇవ్వరాదని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇసుక రీచులు లేని కారణంగా పక్క జిల్లాల ఇసుక యార్డుల నుంచి టీజీఎంఐవి పోర్టల్ ద్వారా మన ఇసుక వాహనం సేవతో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు టన్నుకు 900 రూపాయలు, వాణిజ్య అవసరాలకు 1300 రూపాయలు చెల్లించి ఇసుక పొందవచ్చన్నారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో హీట్ వేవ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని సికేఎం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట, జీజీహెచ్ ఆసుపత్రులకు సంబంధించిన అడ్మిన్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రతపై సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులలో వేగం పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై జిల్లా కలెక్టర్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు డి వీణా వాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషార్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయలు విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్ట్ అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయపాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యానమందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించారు.

0: ఉన్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ, ఈ పథకం ఎంతోమంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్ధత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాత్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మెటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాత్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి

0: సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి, పాటంటే మనం వింటే. రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

పాటంటే మనం వింటే ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య గార్లు, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి గారు వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా రుద్రవీణ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:35. స్తుతిమాల క్రీస్తు భక్తిగీతాలను వింటారు.

0: Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled Giving Them Roots, the Indian Express mentions inspiring stories of motherhood, pointing motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalises 4 labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And 9 Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Hyderabad Kendram. Iroju Prasaramaye Karyakramala Vivaralu. ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 12:10 న్యాయ విద్య ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ వి విష్ణుచంద్ర కశ్యప్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. అనంతరం యువవాణి తెలుగు కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మకు అభివందనం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ విశ్రాంత కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె విజయ్ గారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1939 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఈరోజు సాయంకాలం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో భీష్మ విజయం కథ చింది యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శ్రీనివాస్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తిలో మెళకువల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం పల్లవి గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవ కంచె మొక్క కరోండా గురించి మోజర్లా ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం. అనంతరం ఇప్ప పువ్వు నుండి మాహ్వా తయారు గురించి మోజర్లా ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం. ఇంకా ఈ కార్యక్రమంలో ఉద్యానవన రంగంలో డ్రోనుల వినియోగం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ మిథున్ గారి ప్రసంగాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:35 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ వివిఎస్ ప్రసాద్. ముందుగా పురుషోత్తముడ వీవు రేవగుప్తరాగం ఖండచాపుతాళం అన్నమాచార్య రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం వింటున్నారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. చివరిగా మామవ మీనాక్షి వరాళిరాగం మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షిత రచన.

0: మీరింతవరకు ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభొట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభొట్ల కృష్ణవేణి సోదరీమణుల గాత్రద్వయం విన్నారు. వయలిన్ శ్రీ పెరవలి నందకుమార్, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్, మోర్సింగ్ శ్రీ బీవీఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ఈరోజు ప్రపంచ మాతృదినోత్సవం. ఈ సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. లోకంలో అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్నిచోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెబుతారు. అమ్మంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరికైనా అమ్మే తొలి గురువు. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన అమ్మే ప్రత్యక్ష దైవం. ఏటా మే 2వ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కార్యక్రమంలో ముందుగా వినండి 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇప్పుడు వినండి అమ్మ రాజీనామా చిత్రం కోసం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం చక్రవర్తి,

0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా NSTIలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ CITS కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ITI, NTS, NCA, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
3: ఒకే ఒక జీవితం చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన శ్రీవెన్నెల.

అందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో పర్యటిస్తారు. హెచ్ఐసీసీ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరిగా సెప్పట్లో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. థలసీమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ థలసీమియా రన్ కార్యక్రమం నెక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K, 5K, 10K రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, థలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, చిన్నారుల ప్రాణాలు బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇదొకటని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ఈ రోజుతో ముగుస్తుంది. ప్రజలందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తో ఆడుతుంది. మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు.
1: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి.

0: వైభవం. ఈ సిరీస్లో ఈరోజు మనతో ఉన్న విశిష్టాతిథి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమస్తే సార్.
1: నమస్తే అమ్మా.
0: సార్, మీరు ప్రజలందరికీ కూడా ఎంతో చేరువగా సీఎంకి దగ్గరగా పనిచేసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులే, అయినా ఒకసారి మా శ్రోతల కోసం పరిచయం చేస్తాను సార్. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశారు, అలాగే సీఎం పేషీలో పనిచేశారు. రకరకాల స్థాయిల్లో సార్ కాంట్రిబ్యూషన్స్ మన జిల్లాల్లో, అలాగే ఎట్ లార్జ్ మన రాష్ట్రానికి, కంబైన్డ్ ఏపీకి ఎంతో నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మటుకు చాలా సెల్ఫిష్గా రేడియో గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాను సార్. ఆకాశవాణి 90 సంవత్సరాలు ప్రజాప్రసార మాధ్యమంగా మనందరికీ చేరువైంది. మన దేశ పురోగతిలో ఖచ్చితంగా ఆకాశవాణి పాత్ర ఉందనే చెప్పొచ్చు సార్. సో ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి రేడియోతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. మాకు
1: యాక్చువల్గా ఆ రోజుల్లో మీడియా అంటే ఏమి అంటే ఫోన్లు సరిగా లేని రోజుల్లో, లేకపోతే టీవీలు అసలే లేని రోజుల్లో ఆల్ ఇండియా రేడియోనే వార్తలకు కానీ లేకపోతే వేరే ఏ విషయాలు పెద్ద పెద్ద లీడర్ల యొక్క స్పీచ్లు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియో పైనే ఆధారపడి ఉండేవాళ్ళం అన్నమాట. నాకు తెలిసి మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసిందంటే ఆ రోజుల్లో గ్రామాలలో పంచాయతీ రేడియోలు ఉండేవి. అంటే పంచాయతీ రేడియోలు అంటే ప్రతి ఇంట్లో రేడియో కొన్ని స్తోమత ఉండేది కాదు, ఎవరింట్లో కూడా రేడియో ఉండకపోయినప్పుడు జనరల్ గా ప్రతి పల్లెలో కూడా పంచాయతీ రేడియోలు కొనేవాళ్ళు. దాంట్లో ఒకటి రెండు స్టేషన్లు మాత్రమే వస్తాయి, దాన్ని పెద్ద ఎత్తున ఊరంతా వినపడేటట్లు స్పీకర్లు పెట్టేవాళ్ళు. ఊరు మధ్యలో స్పీకర్ ఉంటదన్నమాట. సో సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ చేస్తారు. సో ఆ వాటిల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వార్తలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, అదే కాకుండా వివిధ ప్రదేశాలలో సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ ఆహార పదార్థాల ధరలు ఉంటాయి,
0: మార్కెట్ ధరలు
1: వరి ధాన్యము అనకాపల్లిలో ఎంత, విజయవాడలో ఎంత, చిత్తూరులో ఎంత అని చెప్పేవాడు. అట్లా బెల్లం ఎంత, లేకపోతే కూరగాయలు ఎట్లున్నాయి, ఇలాగ అన్ని ఆహార పదార్థాల యొక్క లేక వ్యవసాయ ఆధారిత పదార్థాల యొక్క రేట్లు సాయంత్రం చెప్పేవాడు. దీంతో పాటు వాతావరణం గురించి ఎలాగూ చెప్తారు, ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంది, లేకపోతే ఏదైనా వాతావరణంలో వర్షం ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సైక్లోన్స్ ఏమన్నా వస్తున్నాయా, అంటే రైతులకు ఉపయోగపడే రీతిలో వాతావరణం గురించి చెప్పేవాళ్ళు. అట్లా జనరల్ గా పొలిటికల్ న్యూస్ ఉండేవి, అలాగే వెదర్ న్యూస్ వాతావరణం సంబంధించిన ఉండేవి, ఇలాగే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా ఒకటే రేడియో ఊరంతా వినేవాళ్ళు అన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ శ్రోతలు అవి వింటూ
0: దాని ఆ సమయానికి అక్కడికి వెళ్ళి కూర్చొని
1: ఉండక్కర్లేదు, మన ఇంట్లోకి వినపడుతుంది.
0: ఓకే, స్పీకర్లో
1: రేడియో దగ్గరికి పోక్కర్లేదు, ఊరంతా వినపడే. ఊరంటే చిన్న ఊరు ఉంటది కదా, అంతా కలిసినా కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్ పల్లెలు ఉంటాయన్నమాట, కాబట్టి స్పీకర్ పెద్దగా పెడతారు. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట నాకు తెలిసిన రేడియో. సో అది గ్రామాల తర్వాత నేను స్కూల్ గట్ల చదివే సమయంలో ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, చిన్న సైజు ట్రాన్సిస్టర్స్, స్టాండ్ అలోన్ అనమాట, దానికి వైర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బ్యాటరీలతో పనిచేసి. అప్పుడు మా ఫాదర్ మేము ఒకటి హిటాచీ కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ కొన్నారు. సో ఆ కొన్నప్పుడు ఇది ఐ థింక్ 1961 అనుకుంటారు,
0: ఇట్ మస్ట్ బి ఎ లగ్జరీ దట్ డే,
1: పెద్ద లగ్జరీ అంటే 650 రూపాయలు అది, అంటే ఇప్పుడు ఎంత అనుకోండి, వి కెన్ క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్ తో లెక్కేస్తే
0: 650 అంటే ఆ రోజుల్లో చాలా చాలా పెద్ద వస్తువు అది.
1: అది ఇండియాలో తయారు చేసినట్టు దొరికేవి కాదు, లేవు, ఓన్లీ జపాన్ అట్లా తైవాన్ నుంచి వచ్చేటి అనమాట. సో అక్కడ అవి కూడా మద్రాసులో కొనుక్కోవాలి, ఇప్పుడు చెన్నైలో కొనుక్కోవాలన్నమాట, మాకు చెన్నై దగ్గర. సో ఫాదర్ కొంటే అప్పుడు దాంట్లో మేమేమి వినేవాళ్ళం అంటే ఒక టైంలో ఒక అర్ధగంట ఇప్పుడు సినిమా పాటలు వచ్చేవి, తర్వాత ఆదివారం రోజున సినిమా వచ్చేది మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2 గంటలకు 2:30 గంటలకు మొదలుపెట్టి మామూలు సినిమాని అంటే వినిపిస్తారు. అట్లా రేడియో అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత క్రికెట్ కామెంటరీ, క్రికెట్ బాగా పాపులర్ అయిన రోజున అప్పుడు గవాస్కర్, విశ్వనాథ్ ఆ పీరియడ్ లో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్ గా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వినేవాళ్ళం.
0: సో రేడియోలో క్రికెట్ కామెంటరీ విన్నారు?
1: బాగా విన్నాను. అసలు నేను గవస్కర్ ని విశ్వనాథ్ ని ఫస్ట్ వినింది రేడియో ద్వారానే, టీవీలో చూడలేదు, ఇక్కడ టీవీలు ఉండేవి కదా అసలు. సో అట్లా చందులకర్ వాళ్ళు వచ్చేటప్పటికి టీవీలు వచ్చాయి కానీ వీళ్ళ పీరియడ్ లో లేవు అసలు, 60లో 70లో. తర్వాత ఇంకా స్లోగా టీవీ రావడం మొదలుపెట్టింది. టీవీ వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే దూరదర్శన్ వచ్చింది, అది మా సిస్టర్ కన్సర్నే కదా. అప్పుడు

0: రేడియో వార్తలకి, రేడియో వార్తకి కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది కూడా ఇమీడియట్ గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైమ్ 6 తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో ఉండే.
1: ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట సార్. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి,
0: ఎవరు అసలు వేరే అనుకోలేదు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క వచ్చినాయి.
1: బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు.
0: అవును, అది అట్లా వదిలేయింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో రాకముందు ఇంకొకటి ఏంటంటే న్యూస్ వినేవాళ్ళం తప్పకుండా ఆల్ ఇండియా రేడియోలో. 9 o'clock ఇంగ్లీష్ న్యూస్, తర్వాత మామూలుగా సాధారణంగా మన తెలుగు న్యూస్ 7 o'clock వచ్చేవి. సో న్యూస్ వినేదానికి తప్పకుండా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం. అలాగా సినిమా పాటలకో, సినిమాకో, లేకపోతే క్రికెట్ కామెంటరీకో, లేకపోతే ఇవన్నీతో పాటు బినాకా గీతమాల వచ్చేది
1: సిలోన్ రేడియో,
0: సిలోన్ రేడియో నుంచి. సో బినాకా గీతమాల కూడా రేడియోలో అప్పుడు వినడం అంతా, ఆల్ ఇండియా రేడియో కాకపోయినా కూడా రేడియో సిలోన్ అని వచ్చేది. అట్లా రేడియోతో సంబంధం అనమాట. సో ఆల్ ఇండియా రేడియో అప్పటి నుంచి ఈ లోపల ఏమైందంటే, నేను ఇంకా స్కూల్లో ఉండగానే మొట్టమొదటిసారి కడపలో కూడా మా నేటివ్ ప్లేస్ లో రిలే స్టేషన్ పెట్టారు, రేడియో స్టేషన్. సో అక్కడ దాంతో ఇంట్రెస్ట్ అనమాట, ఇక్కడ ఒక రేడియో స్టేషన్ ఉంది, అక్కడికి పోయి చూద్దాము. వాళ్ళ ఆఫీసు టౌన్ లో ఉండేది. సో వాళ్ళు ఎవరెవరు అక్కడ పనిచేస్తున్నారు, ఏం ఎట్లా అనేది కొంచెం వాళ్ళతో పరిచయాలు అట్టుండేవి అనమాట. సో వాళ్ళ అబ్బాయిలు, పిల్లలు, మాతో క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా నా చైల్డ్హుడ్ లో కానీ, కాలేజ్ టైంలో కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెరీ ఇంపార్టెంట్ గా ఉండేది. నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే టీవీ పాపులర్ అయింది. కానీ అంటే దాదాపు అంటే 81లో ఏషియాడ్ కోసం అని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా టీవీని పాపులర్ చేశారు, అప్పుడు వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు కొనుక్కొని టీవీ ఇంట్లో పెట్టుకుని చూడడం అనేది తర్వాత చాలా రోజులకి అయిందను. సో అంతవరకు రేడియోనే, ఎక్కడ పోయినా కూడా ట్రాన్సిస్టర్ అది పెట్టుకోవడం, దాంతో వార్తలు వినడం ఉండేది. సో అట్లా ఆల్ ఇండియా రేడియోతోనూ, రేడియోతోనూ కంటిన్యూస్ గా రిలేషన్ ఉంది.
1: అటు ఎంటర్టైన్మెంట్ కి, ఇటు న్యూస్ కి, అవగాహన కార్యక్రమాలకి, అన్ని రకాలుగా కూడా రేడియో ప్రజలకి చేరువగా ఉండి, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ సెటప్, పంచాయతీ రేడియోలు అన్నారు కదా, చాలా మంచి కాన్సెప్ట్ సార్. తర్వాత కాలంలో రాల్స్ రాయ్స్ అవార్డు వచ్చింది ఆకాశవాణి వరంగల్ కి. ఏంటంటే ఊర్లలో ఎడ్లబండికి రేడియో కట్టి రేడియో ప్రచారం చేశారు. సో అంటే ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అని అంటారు.
0: అవును, న్యాచురలీ. ఎందుకంటే ఈ షార్ట్ వేవ్, లాంగ్ వేవ్ లో మీకు రిమోట్ ప్లేస్ లో కూడా రేడియో సిగ్నల్స్ వచ్చేవి. రేడియోలు మీ దగ్గర, మీరు ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా, ఇంట్లో పెద్ద రేడియో లాంటిది పెట్టుకున్నా కూడా కనెక్టివిటీ ఉండేది.
1: సార్, తర్వాత కాలంలో మీరు సివిల్ సర్వెంట్ గా కూడా రేడియోని చాలా బాగా ఉపయోగించుకున్నారు సార్, ముఖ్యంగా వరంగల్లో మీ టెన్యూర్ లో. బ్యూరోక్రాట్స్ అందరు కూడా, అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఎక్కడో ఒక చోట అందరినీ ప్లీజ్ చేయలేము, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా మన చేతిలో ఉండదు. బట్ మీరు ప్రతి లైవ్ ప్రోగ్రామ్ కి, 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే ఓ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకొని ప్రజలకి రేడియో ద్వారా చేరువయ్యారు మీరు. ఆ తర్వాత కాలంలో టీవీలో ముఖ్యమంత్రి కూడా అలాగే చేశారు. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ డిడ్ విత్ రేడియో.
0: సో నేను వరంగల్ స్టేషన్కి వెళ్ళేవాడిని, స్టేషన్ ఆఫీసర్ వాళ్ళతో ఒక పరిచయం ఉండేది. వాళ్ళు ఏదైనా, ఇంకోటి ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయాలండి రిమోట్ విలేజెస్ కూడా ఏదైనా విషయాలు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో వ్యవసాయంకు సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, వరంగల్లో వరితో పాటు పత్తి పండిస్తారు. పత్తి పండించినప్పుడు పత్తి పైన పురుగులు ఎక్కువ వచ్చేవి, ఆ పురుగుల్ని మందు కొట్టేవాళ్ళు. మందు కొట్టితే అదేమైందంటే, ఒక టైంలో ఈ పురుగులు మందు కన్నా ఎక్కువ శక్తివంతం అయిపోయి చచ్చిపోవడం మానేసాయి,
1: ఇమ్యూనిటీ వచ్చేసింది.
0: వీళ్ళు ఏం చేశారు, రైతులు ఏం చేయాలి, ఆ పురుగును కొట్టేదానికోసమని ఇంకా ఇంకా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ పెంచుకుంటూ పోయి మందు కొట్టి పురుగులు చంపడం మొదలు పెడితే, పురుగు చచ్చిపోగా రైతులు చచ్చిపోవడం మొదలు పెట్టారు.
1: లాస్ భరించలేక,
0: ఇప్పుడు ఎండలో కొడతారు కదా,
1: మోతాదు ఎక్కువైపోయి,
0: మోతాదు ఎక్కువైనప్పుడు అది వీళ్ళు చొక్కా విప్పి ఎండకు కొడుతూ ఉంటారు అన్న. ఇది ఏమైందంటే, అది ఆ స్ప్రే వీళ్ళ బాడీతో వీళ్ళకి అబ్జర్వ్ అయిపోవడం మొదలుపెట్టింది. సో ఇది చెప్పేదానికి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు జాగ్రత్తగా ఉండండి,

0: మీరు అనవసరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవటద్దు. మందు అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి రైతుకు చేరాలి అంటే అది ఆల్ ఇండియా రేడియో ద్వారానే జరిగేవి. అందుకని చెప్పి ఆల్ ఇండియా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళు. అట్లాగే వరిలో తీసుకోవాల్సినటువంటి అనేక శ్రద్ధ, నీళ్లు తక్కువ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఈ విత్తనాలు ఏ విత్తనాలు వాడాలని కానీ, అది ఎప్పుడు వరి నారు పోయాలి, ఎప్పుడు నాట్లేయాలి, దానికి అనేక విషయాలు. ఇప్పుడు అక్కడ రైస్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్, సో వాళ్ళని పిలిపించి ఆ సైంటిస్ట్ని వాళ్ళ ద్వారా చెప్పించేవాళ్ళం. సో దట్ రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా రేడియో బెస్ట్ మీడియం అనమాట. ఎందుకంటే టీవీలకి అప్పుడు ఇంకా సిగ్నల్ సరిగా వచ్చేవి కాదు, శాటిలైట్ వచ్చిన తర్వాతనే టీవీలు బాగా వచ్చాయి, కానీ అంతకుముందు టీవీలతో రావాలంటే సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆల్ ఇండియా రేడియో ప్రాబ్లమే లేదు, ఎక్కడైనా సరే ఏ మారుమూల ఉన్నా కూడా రేడియో స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఈ వార్తల విషయం కానీ, వ్యవసాయ విషయం కానీ, వాతావరణ విషయం కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియోని వాడేవాడిని.
1: సార్, అయితే ఈ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసారా సార్?
0: తప్పకుండా. ఇప్పుడు మనకి గ్రామాలలో ఎప్పుడైతే మనం వ్యవసాయం, పర్టికులర్ గా వ్యవసాయం మాకు తెలిసింది, మిగతా వాటికి స్కూల్ పిల్లల గురించో, లేకపోతే స్కూళ్ల గురించో, లేకపోతే హాస్టళ్ల గురించో, లేకపోతే వేరే విషయాలు ఉంటే అవి లిమిటెడ్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది, కానీ వ్యవసాయం అందరూ ఉంటారు, ప్రతి గ్రామంలో అవసరమే, ప్రతి రైతుకు అవసరమే. కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే మనకు మళ్ళా వార్తలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పింది పత్తి గురించి చెప్పాను, పత్తి ఈ పురుగుల మందు కొట్టద్దు, మీరు పురుగుల మందు తగ్గించండి, జాగ్రత్తగా లేదు, జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు, మీరు చొక్కా వేసుకోవాలి, ముఖానికి కప్పుకోవాలి, తర్వాత ఎండ రాకముందే కొట్టండి, ఎండ అయిన తర్వాత కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి రైతుకు చేరాలి అంటే మనకి చేరిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్టింగ్, దానివల్ల నష్టపోయిన రైతులు, ఆరోగ్యం దెబ్బతిన్న రైతులు తగ్గిపోతే మనం కమ్యూనికేట్ చేసింది చేరినట్లే కదా రైతులు. ఆ విధంగా జిల్లా మొత్తంలో మనం మనం అనుకున్నట్లు రైతులకు విషయాలు చెప్పడం, దానివల్ల రైతుకు ఉపయోగపడడం కూడా జరిగింది అనమాట.
1: సార్, మీరు ఆ తర్వాత కాలంలో విజయవాడలో పనిచేశారు, కృష్ణా జిల్లాలో చేశారు, అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ గా ఆయన పేషీలో పనిచేశారు. సో యు ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పవర్ కారిడర్. మీరు అటు చూశారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత ప్రజలకి చేరువుగా ఉన్నారంటే, ఒక స్కూల్లో ఫంక్షన్ ఉన్నా గానీ యూ నెవర్ డినైడ్, యు ఆర్ దేర్ ఫర్ పీపుల్. సో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్?
0: అంటే రెండు రకాలు. ఇప్పుడు కలెక్టర్ గా పనిచేసినప్పుడు యూ హావ్ పవర్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పీపుల్. నేను ఉదాహరణకి మీరు అని చెప్పినప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో జాతరకు బ్రిడ్జ్ కట్టాము, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో వరంగల్లో అది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేవి, పర్టికులర్ గా గర్ల్స్. ఎందుకు అంటే పిల్లలు అమ్మాయిల్ని ఊర్లో ఉండే స్కూల్కి పంపిస్తారు 5వ తరగతి, లేకపోతే మాక్సిమం 10వ తరగతి చదివిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే అమ్మాయి వెంటనే పెళ్లి చేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే అప్పటికి పెద్దది అయి ఉంటుంది, మెచ్యూర్ అయి ఉంటుంది. ఇంకా మామూలుగా పల్లెలు ఏమనుకుంటారంటే మెచ్యూర్ అయితేనే పెళ్లి చేసేయాలి, వారి వేరియస్ సోషల్ రీజన్స్ అను, అలవాట్ల వల్ల, ఆచారాల వల్ల. అందుకని చాలా చోట్ల గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. సో అది మేము ప్రివెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా క్యాన్వాస్ చేసేవాళ్ళము, గ్రామాల్లో చెప్పేవాళ్ళము. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది ఒక పిల్ల జీవితంలో 10వ తరగతి పాస్ అయిందంటే తప్పకుండా అమ్మాయి ఇంటర్మీడియట్ లో చేర్పిస్తారు, 10వ తరగతి ఫెయిల్ అయిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో మనం అది అవాయిడ్ చేయాలి కదా. 10వ తరగతి అంటే చైల్డ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వచ్చిండవు అమ్మాయి, అప్పటికి 15 ఏళ్ళే ఉంటాయి, 15 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ లో ఆపాలంటే ఒక కారణం ఇది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేశామంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మోడ్ లో అందరు హెడ్ మాస్టర్లని, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండే వార్డర్లని అందరినీ మోటివేట్ చేసి 10th క్లాస్ లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం వల్ల 2003లోను 2004లోను వరంగల్ కంబైన్డ్ స్టేట్ లో 91% పాస్ తో టాప్ వరంగల్. ఏది 10th క్లాస్. నా టార్గెట్ ఏంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ గా 10th క్లాస్ పాస్ అవుతాయి, పర్టికులర్ గా అమ్మాయిలు. మగ పిల్లోళ్ళు అయితే సరే ఇంకోసారి రాయిరా అంటారు, కానీ అమ్మాయిలు రాయనివ్వరు పేరెంట్స్, ఇంకా చాలేమ్మా నీకు 10వ తరగతి ఫెయిల్ అయ్యావు కదా ఇంకా పెళ్లి చేస్తామని. సో ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతారో ఎట్లనో ఒకట్లో జూనియర్ కాలేజీకి వెళ్తారు పిల్లలు, పీర్ ఎఫెక్ట్ అనమాట. పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి పిల్లలు పోతే ఎందుకు మానేయాలి చదువు, నేను కూడా చదువుకుంటానని అమ్మాయిలకే వస్తుంది ఇదేమన్నా. ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడమే కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాం. అది ఎట్లా చేసామంటే అందరినీ మోటివేట్ చేసి వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డన్లు, అంటే గర్ల్స్ హాస్టల్ కానీ

0: బాయసాసులు గారు చేస్తే నాకు ఇప్పటికి గుర్తన్నమాట. ఆ రోజు నేను చెప్పేవాళ్ళను, మోటివేట్ చేసేవాళ్ళం అనమాట. మీటింగులు పెట్టేవాడిని నేను, ములుగులోను మహబూబాబాద్లోను జన్గావ్లోను, అక్కడ పోయి కూర్చొని వాళ్ళందరినీ పిలిచి మనం హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడేవాళ్ళం, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, బాగా పెంచండి అంట. సో ఆ వార్డన్లు ఏమైందంటే, ఎంత థ్రిల్డ్గా ఫీల్ అయ్యారంటే, వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చదువుల్లో మా పిల్లలకి అందరూ నా దగ్గరికి వచ్చారు. రిజల్ట్స్ వచ్చిన రోజున, సార్ నాది 100% వచ్చింది సార్, నాది 100% గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ నాకు గుర్తు అనమాట. పర్వతగిరి అని ఒకటి ఉంటుంది, దయాకర్ రావు అక్కడ, అది అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్లో 10th క్లాస్ వాళ్ళు 40 మంది రాశారు, 40 మందికి ఫస్ట్ క్లాస్లో వచ్చి.
1: ఐ థింక్ వి సేవ్డ్ జనరేషన్స్.
0: సో ఆ విధంగా ఆ 10th క్లాస్ అనేది గర్ల్స్ ఎడ్యుకేషన్ పర్టికులర్ గా డిస్టిక్ లో అది పాస్ మనం బాగా శ్రద్ధ తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ లాంటి సోషల్ ఈవిల్స్ ని కట్ చేయొచ్చును అనేది టార్గెట్ అచీవ్ చేసామన్నమాట అక్కడ. సో ఇది ఒక ఎడ్యుకేషన్ లో చేసాం. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా మిగతా విషయాలు, అగ్రికల్చర్ సంబంధము, ఆ రోజుల్లో ఈ మన కాటన్ కి ఎంఎస్పీ ప్రాబ్లం ఉండేది. ఆ ఎంఎస్పీ ప్రాబ్లం తో కాటన్ కార్పొరేషన్
1: వరంగల్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్
0: మార్కెట్. సో ఎనుమామల మార్కెట్ లో చెల్లీసు కాటను చాలా ఎక్కువ మార్కెట్ అక్కడ వస్తుంది అన్నమాట. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరిగా ఇన్వాల్వ్ కాకపోతే ఎంఎస్పీ రాదు. వాళ్ళు కొంటున్నారు అంటేనే వ్యాపారస్తులు రైతు దగ్గర మంచి ధర ఇస్తారు. కాటన్ కార్పొరేషన్ లేదనుకోండి, వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మేము ఇంతే ఇస్తాం మీకు అంతకన్నా ఎక్కువ ఏముంది, దాంట్లో తడి ఉంది లేకపోతే దాంట్లో వేస్ట్ ఉంది అంటారు. అలా కాకుండా రైతులకి మంచి జరగాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా, ఇవన్నీ చేసి ఎన్మార్మల్ మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంధ్రాలో కాటన్ అండ్ చిల్లీస్, ఆ విధంగా కూడా ప్రయత్నం చేశామన్నమాట. రైతుల కోసం చేశాం, పిల్లల కోసం చేశాం. అదన్నీ కాకుండా ఆ రోజుల్లో 42 హాస్టల్ బిల్డింగ్లు కట్టించాం. అంటే ప్రభుత్వాల నుంచి ఏ బడ్జెట్ లేకుండా నా దగ్గర ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని పెట్టి ఒక ఇంజనీర్ని ఐడెంటిఫై చేస్తాం, అందరినీ చెప్తామన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 12 లక్షలు ఇస్తాను, నాకు హాస్టల్ కట్టిపెట్టాలి. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ హాస్టల్ శాంక్షన్ చేస్తుంది కానీ బిల్డింగ్లు ఉండవు, ప్రైవేట్ బిల్డింగ్లలో పెడతారు
1: రెంట్కి.
0: అక్కడ టాయిలెట్లు ఉండవు, నీళ్లు సరిగా ఉండవు, పండుకునే ఇది ఉండదు, చదువుకోవాలి కదా వీళ్ళు, చదువుకుంటే ఎవరు ఇల్లు ఎవరు హాస్టల్ కోసం కట్టరు కదా. మేమేం చేసామంటే హాస్టల్ కట్టించేసినాం అనమాట. ఎట్లా కట్టిస్తాము, 8 రూములు, ఒక్కొక్క రూములో 12 మంది పిల్లలు ఉండే ఏర్పాటు, వాళ్ళకి ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 6 బాత్రూములు, 6 లెట్రిన్లు ప్రతి హాస్టల్కి, బోరు, ఓవర్ హెడ్ ట్యాంకు, రన్నింగ్ వాటరు. అంటే ఎవరైతే ఈ 12 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగికి మోటివేట్ చేస్తామన్నమాట, చూడవయ్యా మనం మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనం మన ఉద్యోగంలో ఉన్నాం, మన జీతం వస్తుంది, వాళ్ళు బీద పిల్లలు, వాళ్ళకి ఏదైనా చేద్దాం పట్టండి అని చెప్పి అట్లా మోటివేట్ చేసి వాళ్ళు శ్రద్ధ తీసుకుని కట్టించి 42 హాస్టల్ కట్టాము వరంగల్లో. మళ్ళీ కృష్ణాజిల్లాలో 100 హాస్టల్ కట్టాం. అక్కడ 6 సరిపోవని చెప్పి 10 టాయిలెట్లు, 10 బాత్రూంలు. లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు స్నానం చేయరు. పర్టికులర్గా ఆ రోజుల్లో ఆ బోరు, హ్యాండ్ బోర్ ఉండేది, ఆ హ్యాండ్ బోర్ దగ్గర స్నానం చేయాలి. సో హ్యాండ్ బోర్ దగ్గర ఒక్కోసారి 2-3 రోజులు చేసేవాళ్ళు కాదు, అది ఆరోగ్యం దెబ్బతినేది, వాళ్ళ చర్మ వ్యాధులు వచ్చేవి. ఇంకా అమ్మాయిలకైతే అసలు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలో వాళ్ళు తెలియదు, చీకటి పడితే కానీ స్నానం చేయలేరు. సో ఇవన్నీ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఉండే. ఒకసారి మేము ప్రతి హాస్టల్లో 6 బాత్రూంలు, 6 టాయిలెట్లు పెడతాయి, తప్పకుండా ప్రతి ఒక్కరు బాత్రూమ్ వాడేవాళ్ళు, టాయిలెట్ వాడేవాళ్ళు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, వార్డెన్ చేసుకుంటారు, రన్నింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళకు ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేసి మాకున్న రిసోర్స్ అట్లా కట్టించామన్నమాట హాస్టల్. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ మ్యాక్సిమం డెవలప్మెంట్కి జిల్లాలో చేయడం జరిగిందనమాట. అట్లాగే 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తుపాకులగూడెం అని ఒక ఊరుంది, అది కన్నాయిగూడెం అని ఇంకొక ఊరు ఉంటుంది, ఏటూరు నాగారంకి 40 కిలోమీటర్లు. కన్నాయిగూడెంలో పిహెచ్సి ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కానీ తుపాకులగూడెంకి కన్నాయిగూడెంకి మధ్యలో రోడ్డు లేదు.
1: ఓకే,
0: 9 కిలోమీటర్స్. వాళ్ళకి ఇక స్కూలుకు పోవాలంటే కష్టం, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకోవాలంటే కష్టం, ఏదైనా జబ్బు పడితే పిహెచ్సికి రావాలంటే కష్టం. నేను పోయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఒక ఇన్సిడెంట్ కోట్ చేశారు. వాళ్ళు ఒక చైల్డ్ బర్త్ అంటే ఒక ఆమెకి నొప్పులు వచ్చాయి, ప్రాబ్లం అయింది, మామూలుగా లోకల్గానే చేసేస్తారు డెలివరీ, ఆ మంత్రసాని ఎవరో ఉంటారు. ఈమెకు కాదు, హాస్పిటల్కి పోవాలన్నారు. వాన తుఫాన్ వస్తుంది, గోదావరి గట్టు మీద ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఆ పక్కకు పోతే వెంకటాపురం అని ఖమ్మం డిస్టిక్లో

0: పిహెచ్సి ఉంది, అక్కడికి పోతే డాక్టర్లు ఉంటారు చేస్తారనుకోవచ్చు. కానీ ఆ మధ్యరాత్రుల్లో వర్షంలో ఆ గాలి వాన ఉంటే పోయేదానికి ట్రై చేశారు, ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ పోయేదానికి ట్రై చేస్తే బోట్లో పోలేకపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు, వాళ్ళని చేర్చలేకపోయారు. ఈమె డెలివరీకి పిహెచ్సి చేరలేకపోయింది గాలివాన వల్ల, రోడ్డు లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయింది, డెలివరీ కాలేదు. నేను పోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్ చెప్పారు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ 9 కిలోమీటర్స్ రోడ్ వేద్దామని డిసైడ్ అయిపోయినా. కాంట్రాక్టర్కి ఇస్తే చేయనివ్వరు నక్సలైట్లు, రోడ్లు లేనివ్వరు వాళ్ళు. అందుకని ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని అందరినీ గ్రూప్ చేసి మీకు డబ్బులు ఇస్తా మీరు వేసుకోండి రోడ్ అన్నాను, ఇచ్చేసినాం అండ్ రోడ్ వేశారు. బిలీవ్ మీ 9 కిలోమీటర్స్ బ్యూటిఫుల్ రోడ్ వాజ్ లేడ్ బై ఉమెన్ గ్రూప్. అండ్ ప్రతిరోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆ ఊరికి పోయి రాత్రి ఉంటుంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ బస్సు దే యూస్ టు టేక్ ఫ్రమ్ దేర్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. స్కూల్ పిల్లలకి ప్రాబ్లం లేదు, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాబ్లం లేదు, అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఆ రోడ్డు 9 కిలోమీటర్స్ అది ఊహించుకోకుండా తుపాకులు కూడా రోడ్డు వేసాం. ఇప్పుడంతే పెద్దదే, అక్కడ అన్ని చాలా వచ్చేసాయి అనుకోండి, డెవలప్మెంట్ వచ్చింది, దేవాదులు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒకటి బ్యారేజ్ కడుతున్నారు అన్ని. కానీ ఆ రోజుల్లో అటెంప్ట్ చేసి చేసాం. ఇదే కాకుండా ఇంకో రోడ్డు ఉంది ఆజంనగర్ అని, అది 27 కిలోమీటర్. అక్కడికి పోయాలంటేనే కష్టం, అక్కడెక్కడో కరీంనగర్ డిస్టిక్ పోయి కరీంనగర్ డిస్టిక్ నుంచి మంతని అని మన పివి నరసింహరావు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ 27 కిలోమీటర్ రోడ్డు సేమ్ అక్కడ లోకల్ పీపుల్కి ఇచ్చి మీరు వేసేసుకోండి అంటే టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. సో ఇట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా చేసామన్నమాట. అట్లాగే చెరువులు, కాకతీయులు నాటి చెరువులు కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని తెగిపోయినాయి. కాలువపల్లెనే ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది బెంగమాంబ చెరువు అని, అది తెగిపోయింది, డిస్యూజ్ అయిపోయింది. ఆ కాలువపల్లెలో వాళ్ళు పాపం ఏం చేయక తోచక పిల్లోళ్ళు ఒక ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ చెరువు గట్టు చూపించి ఇది రిపేర్ చేయించమని కలెక్టర్కి చెప్పమని చూపించేదానికి. అండ్ బిలీవ్ మీ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నక్సలైట్. సో వాళ్ళు 2003 జనవరిలో జరిగింది. జనవరిలో నాకు ఆ ఇంజనీర్ స్ట్రైట్గా రాత్రి 10 గంటలకు నా దగ్గరికి వచ్చాడు, సార్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, అక్కడ ఒక చెరువు ఉంది, చెరువు తెగింది ఎప్పుడుతో, ఆ చెరువు రిపేర్ చేయించమని మీకు చెప్పమని నాకు చెప్పారు సార్, చూపించారు అండ్ సో నేను సర్ప్రైజ్గా మామూలుగా ఇంకా చెప్పకుండా పోతాం అనమాట. ఎందుకంటే చాలా కష్టం, వస్తూ కలెక్టర్ వస్తున్నా అంటే కానీ దేర్ ఇస్ దేర్
1: మీరున్న టైంలో పైగా ఎక్స్ట్రీమిజం నక్సలిజం చాలా టాప్ లో ఉంది, బందులు ఇలాంటివి చాలా జరుగుతుంది.
0: అసలు నాయకులు ఎవరు జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, సాయంత్రానికి హైదరాబాద్ జరిగేవాళ్ళు. సో నేను వెళ్ళి సర్వే చేశాను మొత్తం, ఆ ఊరోళ్ళు కూడా తెలియదు నేను వస్తున్నట్లు. సో నేను ఒక ఇంజనీర్ని తీసుకుపోయాను, అంటే ఆయన ఏం చేశారంటే సార్ దీన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేసి నీళ్ళు వచ్చేటట్టుగా చేద్దామని. సో 63 లక్షలు ఎంతో కావాలన్నారు, ఇచ్చేసాను. 63 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. బిలీవ్ మీ వితిన్ 6 మంత్స్లో చెరువు వర్షాకాలానికి అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరెండర్ అవుతున్న నక్సలైట్లు చాలామంది ఆ ఊరు కాలువపల్లి అనమాట ఉన్నారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమీ లేదు, ఆ చెరువు రిపేరు వల్ల దానికి చెరువు నిండినందువల్ల పూర్తిగా చేయలేదు, రిపేర్ చేయకుంటే ఫిట్ కాదనమాట. ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం తెగిపోయిన చెరువుని. సో మేము దానికి అప్రోప్రియేట్గా రిపేర్ చేసి నీళ్లు నిలబెట్టేటట్టు చేస్తే దాదాపు ఒక 27 గ్రామాలకి సబ్సాయిల్ వాటర్ పెరిగింది. వాళ్ళ గ్రామంలో మంచి నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు పైకి వచ్చి వాళ్ళకి నీళ్ళ సమస్య కూడా తీరింది అనమాట. అంటే ఏ విధంగా అయితే జిల్లాకు ఉపయోగపడాలి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్ధిలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలు చేసే అవకాశం కలెక్టర్కి ఉంటుంది.
1: డెఫినెట్గా మీరు ఆ టర్మ్ అంతా ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలా గ్రాటిఫైయింగ్ గా కూడా ఉండి ఉంటుంది.
0: అంతే కదా మనం అనుకునేది చేయగలిగినాం
1: సార్. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వరంగల్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంట సార్, ఒక జిల్లా ఉన్నతాధికారి భార్య ట్రాక్టర్లో వెళ్ళి చలిలో వణుకుతున్న పేద ప్రజలకి దుప్పట్లు పంచారు. ఆవిడ పేరు కూడా చెప్పలేదట. సో ఎవరు ఈవిడ, హూ ఇస్ దిస్, ఇంత ధైర్యం చేసి మధ్యరాత్రి పూట వెళ్ళి అందరికీ దుప్పట్లు పంచారంటే షీ హ్యాపెన్స్ టు బి యువర్ బెటర్ హాఫ్. సో అటు అడ్మినిస్ట్రేటివ్గా మీరు, ఇటు ఫిలాంథ్రోపిక్ మేడం ఇద్దరు కూడా మీరున్న ప్రతి చోట చాలా చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ ఇంపాక్ట్ ఒక మార్క్ పెట్టారు అని తెలుస్తాను సార్. సార్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒకేషన్, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఏ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని చెప్పాలన్నా సెన్సేషనలైజ్ చేయకుండా ప్రజలలో ఎటువంటి పానిక్ కానీ మత కలహాలు కానీ ఇంకో రకం

0: కలహాలు ఇలాంటివి ఏమీ రాకుండా కొంచెం ఆగి ఆర్గానిక్ గా సమాచారాన్ని అందిస్తుంది ఆకాశవాణి లాంటి
1: కామ్గా
0: పబ్లిక్
1: కూల్గా.
0: సర్వీస్ బ్రాడ్కాస్టింగ్. కానీ మనం ఉన్న యుగంలో సెకండ్లలో ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది, ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడానికే ఈ ఇన్ఫర్మేషన్ ఇంత తొందరగా వెళ్తుందా అన్న యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్ మీరు?
1: యాక్చువల్గా ఏమవుతుందంటే, మనకు రెండు టైప్స్ ఆఫ్ మీడియా ఉంది.
0: సార్
1: ఒకటి రేడియో, రెండు టెలివిజన్. టెలివిజన్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ రీచ్ ఎంత ఉంటుంది, ఎంతమంది టెలివిజన్ చూస్తున్నారు, ఎంతమంది రేడియో వింటున్నారని లెక్కేసుకుంటే, ఈ టెలివిజన్లో ఛానల్స్ చాలా వచ్చేసాయి.
0: అవును,
1: ఈ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఇన్కమ్ పైన రన్ చేస్తారు. అది వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, అడ్వర్టైజ్మెంట్ల పైన. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తారంటే, ఎంతమంది చూస్తారు మీ ఛానల్ని, 1000 మంది చూస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అతనికి 1000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇస్తామంటారు. లేదు 100000 మంది చూస్తున్నారు అనుకోండి, 100000 మంది అంటే, నేను ఏం చెప్తున్నానంటే, ఎంతమంది రీచ్ అవుతుందో మీ ఛానల్ లెక్కేసుకుంటారు. ఆ రీచ్ కోసం అని చెప్పి మీ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండాలి. ఆ చూపించే సబ్జెక్టు వాళ్ళకు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రీచ్ పెరగాలని చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నామనో, లేకపోతే ఇక చాలా మంది వ్యూయర్స్ పెంచుకోవాలనో సెన్సేషనలైజ్ చేస్తారు. అంటే అదో పులి అంటే ఇదో తోక అని చూపించేస్తారు. అక్కడ పులి ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ సెన్సేషనలైజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ పెరుగుతుంది అని అంటారు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఆల్ ఇండియా రేడియో క్రెడిబిలిటీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు పక్కాగా దే ట్రాన్స్మిట్ ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ అనేది ప్రజలకు తెలుసు. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నమ్ముతారు. టెలివిజన్ న్యూస్ ఛానల్స్ లో ఇది వీళ్ళకి సంబంధం, ఈ ప్రిజుడిస్ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీకో, ఒక గ్రూప్కో, ఒక కమ్యూనిటీకో, ఒక మతానికో ఒక వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్లు వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, చూద్దాం, ఆలోచిద్దాం, ఇంకోటి కూడా క్రాస్ చెక్ చేసుకుందాం, రేడియోలో కూడా విందాం అనే లెవెల్ ఉంది అనమాట. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోకి ఆ క్రెడిబిలిటీ ఉంది.
0: రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్రెషర్తో పాటు ఆ సేనిటీని మెయింటైన్ చేస్తూనే బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సార్ ఆల్ ఇండియా రేడియో. అండ్ ఈ ఒకేషన్లో మీతో మాట్లాడడం, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హాజ్ ఎవర్ హ్యాడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్.
1: చాలా సంతోషం నన్ను మీరు పిలిచి, మీతో నా అనుభవాలు లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానెటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ శ్రమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఇప్పుడు వినండి చింతకాయల రవి చిత్రం కోసం విజయప్రకాష్ హన్సిక పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ శేఖర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన అనంత శ్రీరామ్ రచన, సంగీతం మిక్కిజే మేయర్.

ఇప్పుడు వినండి, జల్సా చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో పర్యటిస్తారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం, హైదరాబాద్ పణాజీ ఎకనామిక్ కారిడార్లోని గుడెవల్లూర్ మహబూబ్ నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను హైదరాబాద్ హెచ్ఐసిసి నుంచి ప్రధానమంత్రి వర్చువల్గా జరుపుతారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ఆయన చేత ప్రమాణం

జయించారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సిబిఎస్ఈ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో మైండ్ యాక్టివేషన్ త్రూ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కాంక్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎయిమ్స్ న్యూఢిల్లీ అభివృద్ధి చేసిన కౌమార దశ విద్యార్థుల సంక్షేమ కార్యక్రమమైన ప్రాజెక్ట్ మీట్ విస్తరణకు నంది పలికింది. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్తో కలిసి దక్షిణ ట్రినిడాడ్లో ఒక వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. ఈరోజు స్పెషల్ మీ అందరికీ తెలిసిందే, మదర్స్ డే. అమ్మ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ప్రథమ స్థానం తల్లికే ఇచ్చారు ఆర్యులు. తల్లి శిశువుకు తొలిగురువు, అమ్మే ఆదిదేవత, ఇలలో కనిపించే దైవం. దేవుడు ప్రతి ఇంట ఉండలేక అమ్మను సృష్టించాడు. సృష్టికి మూలం అమ్మ. అమ్మలేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. అమ్మలేని లోకం చీకటి లోకం. అమ్మలేని జీవితం తెరచాపలేని నావ వంటిది. ఏ దిక్కు తెలియని నడి సముద్రం వంటిది. అన్నిటికీ మూలము అమ్మ. అనురాగ దేవత, దేవతామూర్తి అమ్మ. ఈ అమ్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఈరోజు చిత్రసీమను విందాం. ముందుగా వినండి బుల్లెమ్మ బుల్లోడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరు లత పాడిన ఈ పాట అమ్మ రిలేటెడ్ సాంగ్.

మాటలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సృష్టిలో తీయని పదం అమ్మ. ప్రతి మనిషి పలికే తొలి పలుకు, పెదవి పలికే తొలి మాట అమ్మ. బయటకు కఠినంగా కనిపించినా లోపల మనసు మాత్రం వెన్న, అదే అమ్మ మనసు. అమ్మ మనసు పూలతేరులాంటిది. ఇంటిలో ఎవరూ లెవ్వకముందే నిద్రలేచి అందరికీ అన్ని పనులు చేసి పెట్టి, ఎవరెవరికి ఏమి కావాలో అడగకుండానే అన్నీ సమకూర్చిపెట్టే నిరంతర శ్రమజీవి అమ్మ. తన కష్టసుఖాలను మర్చి పిల్లల కష్టసుఖాలే తనవిగా భావించి జీవితం గడుపుతుంది. పిల్లల సంతోషమే తన సంతోషంగా భావించి సంబరపడిపోతుంది. అనుకోని ఆపదలు పిల్లలకి వస్తే పిల్లల కంటే ఎక్కువగా తల్లడిల్లిపోయేది తల్లి హృదయం మాత్రమే. తల్లి కేవలం బిడ్డ ఆకలి కడుపును చూసి అన్నం పెడుతుంది అనుకుంటే మాత్రం తప్పే. ఆప్యాయత అనురాగాలకు కలిపి గోరుముద్దలను వెన్నముద్దలుగా చేసి తినిపిస్తుంది. ప్రేమ అనురాగాలకు ఆప్యాయతలకు మారుపేరు అమ్మ. ఎన్నో జన్మల బంధం అమ్మ తన ఒడిలోని దైవాంశ సంభూతురాలుగా త్యాగమూర్తిగా నిలుస్తుంది.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ప్రేమకు ప్రతిరూపం అమ్మ, ఓర్పుకు సహనానికి మారు పేరు మన అమ్మే. బిడ్డల తప్పప్పులను మన్నించటంలో ధరిత్రిని మించిన సహనమూర్తి, త్యాగమూర్తి, అనురాగమూర్తి. అమ్మ అన్న పదంలో ఉన్న తృప్తి, ఆనందం, సంతోషం వర్ణనాతీతం, ఊహాతీతం. పిల్లల ఎదుగుదలను చూసి మురిసిపోతుంది, బిడ్డల తగ్గుదలను చూసి కృంగిపోయేది అమ్మ మనసు మాత్రమే. తన పిల్లల కష్టసుఖాల్లో తోడునీడగా నిలిచేది అమ్మ ఒక్కటే. తమ పిల్లలకు ఎంత ఎదిగినా, ఎంత వయసు వారైనా తల్లికి మాత్రం చిన్నపిల్లలే. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, ఢిల్లీకి రాజైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, తల్లికి బిడ్డడే. ఎంత ఎదిగినా ఒదిగేది మాత్రం ఆ తల్లి ఒడిలోనే. అందుకే తల్లి ఒడి అంత చల్లనైనది, తల్లి దీవెన తిరుగులేని బాణం వంటిది. ఇప్పుడు విందాం మరొక అమ్మకు సంబంధించిన పాట.
3: అమ్మ మంచిది,

తల్లి తన చిన్నారులకు చించిని మాటలతో పాటు బుడిబుడి అడుగులను వేయిస్తుంటుంది. ఆటపాటలతో పాటుగా నడత నడకను కూడా నేర్పిస్తుంది. తమ పిల్లలకు మంచి చెడులను తెలిపి మంచి మార్గాన్ని చూపడమే కాక విజ్ఞానాన్ని, విజ్ఞతను, జ్ఞానాన్ని తెలివి మంచి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ప్రతి పౌరుని వెనుక తన తల్లి హస్తం తప్పకుండా ఉంటుంది. ఒక దేశ భవిష్యత్తుకు తల్లిపై ఆధారపడి ఉంటుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ప్రతి మదిలో దాగి ఉండే మూర్తిమత్వం అమ్మ. ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, మార్గదర్శి అమ్మ మాత్రమే. అమ్మే జీవితం, అమ్మే సర్వస్వం, అమ్మే శాశ్వతం. సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. అలాంటి దేవతామూర్తి, త్యాగమూర్తి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం మే 2వ ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంటుంది. అమ్మ నిస్వార్థ ప్రేమకు త్యాగాలను గౌరవిస్తూ ఈ రోజును పిల్లలు తమ తల్లులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. అమ్మ అంటే ప్రేమ అనురాగాల రూపం. కంటి పాపలా కాపాడే అమ్మకు కృతజ్ఞత తెలిపేది ఈరోజే. మన భారతదేశంలో మాత్రం అలా జరగదండి. ప్రతిరోజు మన అమ్మని పూజిస్తూనే ఉంటాం, దీవిస్తూనే ఉంటుంది అమ్మ తమ పిల్లల్ని. తమ పిల్లలు ఎంత కష్టపెట్టినా అమ్మ మాత్రం తన ప్రేమను సమానంగా పంచుతుంటుంది అందరి పిల్లలకి. తన ప్రేమలో ఎలాంటి నిస్వార్థమైనది ఉండదు. స్వార్థపూరిత ప్రేమకు అమ్మ ప్రేమ భిన్నంగా ఉంటుంది. తన పిల్లలు ఏ పనులు చేసినా, ఎలా చేసినా, ఏం చేసినా, కష్టసుఖాల్లో ఉన్నా, ఎదుగుదల్లో ఉన్నా ప్రేమ మాత్రం సమానంగానే పంచుతుంది ప్రతి తల్లి తన బిడ్డలకు.

0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: పిల్లలకు తొలి గురువు, జీవితానికి అవసరమైన విలువలు నేర్పే మొదటి గురువు, స్నేహితురాలు అమ్మే. ఈ రోజున హ్యాపీ మదర్స్ డే జరుపుకుంటున్నాము. అమ్మకు బహుమతులు, గ్రీటింగ్స్, కార్డ్స్ ఇవ్వడంతో పాటు మన ప్రేమను కూడా పంచాలి. అమ్మకి ప్రేమగా అమ్మ అని పలకరించి ఆప్యాయతగా కూర్చొని 4 ముచ్చట్లు చెప్తే అమ్మ మనసు సంతోషపడిపోతుంది మీరిచ్చే గిఫ్ట్లు కంటే. అమ్మ లేకపోతే సృష్టిలో జీవమే లేదు. జీవితాన్ని ఇచ్చేదే అమ్మ. ఆ అమ్మని పవిత్రమైన బంధం మనకు అమ్మతోనే ఉంటుంది. జన్మనిచ్చిన, నిన్నింతవాణ్ణి చేసిన అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయడం మన కృతజ్ఞత. దానితో పాటుగా కొంచెంసేపు అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడితే అంతకంటే ఎక్కువగా సంతోషపడిపోతుంది అమ్మ. మరి ఇంకో పాట విందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటారా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.

0: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
1: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
4: మనం ఈరోజు అమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎంత మాట్లాడినా తక్కువే. మరి అమ్మ గురించి ఏం చెప్పమంటారు, ఎంత చెప్పమంటారు, ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. అనురాగాలకు ఆప్యాయతలకు ప్రతీక, ప్రేమానుబంధాలకు తరగని నిధి, సృష్టికి మరో కానుక అమ్మ. మరి ఆ అమ్మ గురించిన పాట మరొకటి ఇప్పుడు విందాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూన మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: మరి మనం చెప్పుకుంటున్నట్టుగా అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి మాతృమూత్రులందరికీ వందనాలు తెలియజేస్తూ స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ ఆప్యాయతకు అనురాగాలకు చిరునామా మహోన్నతమైన మాతృమూత్రులందరికీ ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ప్రతి మదిలో దాగి ఉండే మూర్తిమత్వం అమ్మ. అమ్మ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, మార్గదర్శి. అమ్మే జీవితం, అమ్మే సర్వస్వం, అమ్మే శాశ్వతం. సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. అలాంటి దేవతామూర్తి, త్యాగమూర్తి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అందరికీ నా వందనం.

0: వింటున్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी इस समय कर्नाटक की राजधानी बेंगलुरु में आर्ट ऑफ लिविंग के 45वीं जयंती समारोह में हिस्सा ले रहे हैं. उन्होंने आज आर्ट ऑफ लिविंग इंटरनेशनल

0: విష్ణు చంద్ర గారు నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇటీవల కాలంలో లా కోర్సులకి బాగా డిమాండ్ పెరిగింది. ఒక పక్క సాఫ్ట్వేర్ కోర్సులు ఎలా చేస్తున్నారో, ఇంకో పక్క లా కోర్సులు కూడా చేయటానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు లాలో ఎటువంటి కోర్సులు చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి?
1: లాలో ఇన్ ద సెన్స్ బిఏఎల్ఎల్బి, ఆఫ్టర్ దాట్ యు హ్యావ్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం యు కెన్ స్పెషలైజ్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ లా, లైక్ కార్పొరేట్ లా, బ్యాంకింగ్ లా, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. అంతేకాకుండా దేర్ ఆర్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే దే ఆర్ కండక్టెడ్ బై ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్. లైక్ మెథడాలజీ ఈజ్ మోర్ లైక్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ థియరటికల్, దే టీచ్ ప్రాక్టికల్ కోర్సెస్ యాజ్ వెల్. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ది ఫ్యాకల్టీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ లాయర్స్ ఆల్సో, దే విల్ టీచ్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ కూడా నేర్పిస్తారు, డ్రాఫ్టింగ్ అండ్ దెన్ హౌ టు ప్రిపేర్ ఫర్ మ్యాటర్స్. అంటే వాళ్ళు దే విల్ ప్రొవైడ్ శాంపుల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో యూజింగ్ యువర్ క్రిటికల్ థింకింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది అసైన్మెంట్.
0: ఇప్పుడు మీరు చెప్పారు కార్పొరేట్ లా అని కూడా, ఈ కార్పొరేట్ లా చదవటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి?
1: కార్పొరేట్ లా చేసిన తర్వాత దే హ్యావ్ ది ఆపర్చునిటీ టు గో టు వేరియస్ కార్పొరేట్ లా ఫర్మ్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఇన్ టియర్ వన్ సిటీస్ ఓన్లీ, లైక్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎట్సెట్రా. అంటే ఇట్స్ లెస్ ఆఫ్ అ కోర్ట్ జాబ్ అండ్ మోర్ ఆఫ్ అన్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్. కాకపోతే యువర్ జాబ్ ఇస్ టు ప్రిపేర్ అండ్ రివ్యూ సమ్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ ఎనీ లీగల్ కంప్లయన్స్, లైక్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దాట్. దానికి కార్పొరేట్ లా ప్రొవైడ్స్ దాట్ ఆపర్చునిటీ.
0: ఇప్పుడు ఈ లా కోర్సులు చేసే వాళ్ళు తర్వాత క్రిమినల్ అని, సివిల్ అని ఇలా ఉంటాయి కదా సార్, అది ఎప్పుడు అంటే చదివేటప్పుడే వాటికి స్పెషలైజేషన్ చేయాలా?
1: అది ఎల్ఎల్బి టైంలో అయితే మీరు అన్ని చదువుతారు, సో దేర్ ఇస్ నో చాయిస్. బట్ ఎల్ఎల్ఎం కూడా మీరు స్టార్టింగ్ లోనే చూస్ చేసుకోవాలి. బట్ సమ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ కోర్ అండ్ ఎలెక్టివ్ కోర్సెస్. ఎలెక్టివ్ లో మీరు ఏం చూస్ చేసుకుంటారో దాన్ని బట్టే వెళ్తుంది. లైక్ ఇఫ్ యూఆర్ చూసింగ్ అ సివిల్ ఆర్ క్రిమినల్ లిటిగేషన్ కోర్స్ యాజ్ ఎలెక్టివ్, అప్పుడు యూ కెన్ చూస్.
0: ఇప్పుడు లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఏమైనా కోర్సులు అందుబాటులో?
1: పిహెచ్డి చేయొచ్చండి. అంతేకాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది అకాడమిక్ సైడ్ యూ కెన్ రైట్ ది యూజీసీ నెట్ ఎగ్జామ్. యూజీసీ నెట్ రాస్తే అది క్వాలిఫై అయితే యూ కెన్ జాయిన్ ఎనీ కాలేజ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. లిటిగేషన్ సైడ్ లో అడ్వకేట్ ఆన్ రికార్డ్ అండి. సో అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇట్స్ అ స్పెషల్ ఎగ్జామ్. నవర్ డేస్ ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరిగింది ఏఆర్ ఎగ్జామ్ కి. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫర్ లాయర్స్. బట్ దేర్ ఆర్ సర్టన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఏఆర్ ఎగ్జామ్. మినిమమ్ 4 ఇయర్స్ మీరు ఫస్ట్ యూ ఎన్రోల్ ఇన్ ఎనీ స్టేట్ బార్ కౌన్సిల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యూ టేక్ అ కంటిన్యూషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది స్టేట్ బార్ కౌన్సిల్. దెన్ సబ్సిక్వెంట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఏఓఆర్ who has at least 10 years of experience as an AOR. అప్పుడు ఆయన దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవాలి అండ్ 1 ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఓన్లీ యూ బికమ్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ఏఓఆర్ ఎగ్జామ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏఓఆర్ ఇస్ ఎన్ ఇంటెగ్రల్ బాడీ ఫర్ ఎనీ కేసు ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. విదౌట్ ఏఓఆర్ యూ కెనాట్ ఫైల్ ఎనీ కేసు ఇన్ సుప్రీం కోర్ట్.
0: ఇటీవల ఎక్కువ కార్పొరేట్ లా వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. అంటే కార్పొరేట్ లా చేసిన వెంటనే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయా?
1: ఆపర్చునిటీస్ ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎన్ఎల్యూస్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయండి, మొత్తం సమ్ 20 to 25 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ఎన్ఎల్యూస్ ఆర్ పికింగ్ కార్పొరేట్ లా ఓవర్ లిటిగేషన్. ఎందుకంటే వన్ అడ్వాంటేజ్ ఆఫ్ కార్పొరేట్ లా ఆర్ లిటిగేషన్ ఇస్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్ ఎర్నింగ్. లిటిగేషన్ లో కొంచెం టైం పడుతుంది, 5 to 7 ఇయర్స్ మినిమం. అంత కష్టపడకుండా చాలా మంది ఏమనుకుంటారంటే 1-1.5 lakh ప్యాకేజ్ తీసుకోవడం బెటర్ అనుకుంటారు. బట్ మళ్ళీ దాంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కార్పొరేట్ లా మోస్ట్లీ యు ఆర్ కన్ఫైన్డ్ టు ది స్పేస్ ఆఫ్ ఆఫీస్. సో ఇల్లు ఆఫీస్ ఉంటుంది అంతే. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ అ డెస్క్ జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా. లిటిగేషన్ ఈస్ అడ్వెంచరస్ ఇన్ నేచర్. మీరు కోర్ట్స్ కి వెళ్తారు, ఆఫీస్ లో కూర్చుంటారు, క్లయింట్ డీలింగ్ చేస్తారు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎన్ A to Z వర్క్.
0: సామాజిక న్యాయం, పేదలకి సహాయం చేయాలనే ఉద్దేశం, న్యాయ రక్షణ కావాలని అనుకునే విద్యార్థులు ఈ లా కోర్సుల వైపు సహజంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే ఈ సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా లా కోర్సు చేశారా?
1: అవునండి. అల్టిమేట్లీ వి ఎంటర్ ది ప్రొఫెషన్ మెయిన్లీ బికాస్ ది క్లయింట్ రైట్స్ ని కాపాడాలి అండ్ వీ హ్యావ్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్. దట్ ఈస్ వై దే హ్యావ్ టు అప్రోచ్. వెన్ దే అప్రోచ్ ది కోర్ట్ దే కెన్ ఓన్లీ డూ త్రూ లాయర్స్.
0: లా కోర్సు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళు 10th క్లాస్ తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ

0: ఏజ్లో దీనికి వెళ్దామని నిర్ణయించుకోవాలి అంటే ముందుగా ప్రిపేర్
1: ఐడియల్లీ
0: అవ్వాలి.
1: వాళ్ళు 10th స్టాండర్డ్ అయిపోతూనే క్లాట్ కోచింగ్ కానీ ఏమైనా లా కోర్స్ కోచింగ్లో ఎన్రోల్ అయిపోవాలి. వాళ్ళు సైడ్ బై సైడ్ ఇంటర్ ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తూ దే హ్యావ్ టు స్టడీ ఫర్ దీస్ క్లాట్ బేస్డ్ ఎగ్జామ్స్. అది నా అడ్వైస్ కరెంట్లీ 10th 11th లో ఉన్న పిల్లలకి అడ్వైస్.
0: ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి లా కాలేజీలు ఉంటాయి, అట్లనే మీరు ఇందాక నేషనల్ లా కాలేజీలు అని చెప్పారు. ఈ స్టేట్ గవర్నమెంట్లో చేసి నేషనల్ కాలేజీలకు వెళ్ళటం ముఖ్యమా, లేకపోతే దానికే ముందే ప్రిపేర్ అవ్వాలంటారా నేషనల్ లా వైపు వెళ్ళటానికి?
1: మీరు స్టేట్ లా కాలేజ్లో కూడా ఎల్ఎల్బి చేసిన తర్వాత కూడా యూ కెన్ అపియర్ ఫర్ క్లాట్ పీజీ అండ్ డూ ఎల్ఎల్ఎం ఫ్రమ్ ఎన్ ఎన్ఎల్యూ.
0: ఇంకా లా కోర్సు చదివిన తర్వాత కనీసం ఎన్ని సంవత్సరాలు ఒక సీనియర్ లాయర్ దగ్గర వర్క్ చేయాలంటారు?
1: లిటిగేషన్లో అయితే మీరు ఒక అట్లీస్ట్ ఒక 4 to 5 ఇయర్స్ ఇవ్వాలండి, అంటే ఒక సీనియర్ దగ్గర చేయాలనుకోండి. బట్ 5 ఏళ్ళ తర్వాతే మీరు ఇండిపెండెంట్ అవడానికి గురించి ఆలోచించండి.
0: ఇప్పుడు లా ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటారు?
1: స్టార్టింగ్లో కొంచెం టఫ్ పీరియడ్ ఉంటుంది, సో యూ మే హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్.
0: వెదరమూడి విష్ణుచంద్ర గారు, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ఈ లా కోర్సులు చేయటం వల్ల విద్యార్థులకి ఎలా ఉపయోగపడతాయి, లా కోర్సులు ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు న్యాయ విద్య ఉపాధి అవకాశాల గురించి న్యాయవాది వెదురుమూడి విష్ణుచంద్ర కశ్యప్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

అమితమైన ప్రేమమ్మ, అంతులేని అనురాగమమ్మ, అలుపెరుగని ఓర్పమ్మ, అద్భుతమైన స్నేహమమ్మ, అపురూపమైన కావ్యమమ్మ, అరుదైన రూపం అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మ. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:18. నేను మీ శైలు, మీ అందరికీ ఉత్తర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమ్మకు ఒక చిన్న పాట అంకితం చేసుకున్నాక మన ఈనాటి కార్యక్రమం మొదలు పెడదామా?

మదర్స్ డే అంటే కేవలం ఒక రోజు కాదు, మనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని గుర్తు చేసుకునే రోజు. మన మొదటి ఫ్రెండ్, మొదటి టీచర్, మొదటి డాక్టర్, మొదటి సపోర్టర్, అన్నీ ఆయన ఒకే ఒక వ్యక్తి, అమ్మ. అందుకే ఈరోజు కొంచెం మనసుతో మాట్లాడుకుందాం, కొంచెం నవ్వుకుందాం, కొంచెం ఎమోషనల్ కూడా అవుదాం. ఫస్ట్లీ అమ్మ. అమ్మ అంటే ఉదయం అందరికంటే ముందే లేస్తుంది. అందరూ పడుకున్నాక, చివరిగా పడుకున్నా కూడా అందరికంటే ముందే లేస్తుంది. మన కోసం తన నిద్రను వదులుకుంటుంది, మన కోసం తన ఇష్టాలని పక్కన పెడుతుంది, మన సంతోషమే తన సంతోషం అనుకుంటుంది. చిన్నప్పటి నుంచి రెడీ చేయడం, లంచ్ కట్టడం, జ్వరం వస్తే రాత్రంతా పడుకోకుండా కాపాడటం, ఇవన్నీ అమ్మ ప్రేమలో భాగం. ఓకే ఓకే, ఇప్పుడు ఎమోషనల్ చేయాలనుకోవట్లేదు. మరి అమ్మ చెప్పే కొన్ని ఫేమస్ డైలాగ్స్ చెప్పనా మీ అందరికీ? ఒరేయ్, ఫోన్ కొంచెం తగ్గించు, నేను చెప్పేది విన్నావా? ఏంటి, నీ హాస్టల్ అనుకుంటున్నావా ఏంటి? నీ టైం ఏంటి, బాగుండలేదా? సరే సరే సరే, నాకేమొద్దు, మీరే తినండి, కానీ చివరికి ఒక స్పూన్ పక్కా తింటుంది కదా మన ప్లేట్లో. వద్దంటుంది కానీ తింటుంది, అదే అమ్మ. ఇంకోటి, మన అమ్మలు సిబిఐ కన్నా ఫాస్ట్. మనం ఏ తప్పు చేసినా మనం చెప్పక ముందే తెలుస్తుంది, తెలుసా అమ్మకి?

మనమంతా బిజీ అయిపోతున్నాం. కాలేజ్ అని, జాబ్ అని, ఫ్రెండ్స్ అని, సోషల్ మీడియా అని. మనం ఎంత బిజీ ఉన్నా అమ్మెప్పుడు అడిగే ప్రశ్న, తిన్నావారా, ఎప్పుడు వస్తావు, జాగ్రత్తగా వెళ్ళు, చాలా సింపుల్ మాటలు అనిపిస్తాయి, కానీ ఆ మాటల్లో ప్రేమ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. జాబ్ అందరూ చేస్తారు, మార్క్స్ కోసం చూస్తారు, మన బట్టలు చూస్తారు, స్టేటస్ చూస్తారు, మనీ చూస్తారు, బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కానీ అమ్మ మాత్రం మన ముఖంలో నవ్వుందా లేదా అనేది చూస్తుంది. అంటే మనం సంతోషంగా ఉన్నామా లేదా అని. మన బాధని మనకంటే ఎక్కువగా ఫీల్ అయ్యే వ్యక్తి మన జీవితంలో అమ్మ. మన విజయంలో మనకంటే ఎక్కువగా హ్యాపీ అయ్యే వ్యక్తి అమ్మ. మనకి నడవడం రాదు, మాట్లాడడం రాదు, మంచి చెడులు తెలీదు, ఎన్నిసార్లు కింద పడ్డా లేపి నడిపించేది అమ్మని. మనకి డ్రెస్ కొనివ్వాలని తన ఇష్టాలను కూడా త్యాగం చేస్తుంది. మనం ఫెయిల్ అయినా ప్రేమిస్తుంది, మన మీద కోపం వచ్చినా కేర్ చూపిస్తుంది, మనతో ఫైట్ అది గొడవ అయినా కూడా తిన్నావా అని అడిగే వ్యక్తి అమ్మ. ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అందుకే అంటారేమో అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవని.

ఒక చిన్న కథ చెప్పనా? ఇది కథలా అనిపించవచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 70% వరకు ఒక రియల్ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ, కానీ వినంగానే హార్ట్ టచ్ అవుతుంది. సో ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఇంటిని చూసుకునేది, కానీ వాళ్ళ పరిస్థితి అంత బాగుండేది కాదు. ఆ అబ్బాయి మాత్రం చాలా బాగా చదివేవాడు. వాళ్ళ అమ్మకి ఒక డ్రీమ్ ఉండేది, నా కొడుకు పెద్దయినాక మంచి జాబ్ చేయాలి అని. అందుకోసం ఆమె ఎంత కష్టపడుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని రోజులు కొత్త బట్టలు కొనేలేదు తన కోసం, మంచిగా తినేది కాదు తను. ఆ డబ్బుతో తన కొడుకుకి బుక్స్ కొనిచ్చేది. ఒకరోజు స్కూల్లో టూర్ అనౌన్స్ చేశారు, అందరూ వెళ్తున్నారు. ఆ అబ్బాయి కూడా వెళ్ళాలనుకున్నాడు, కానీ భయపడ్డాడు ఇంట్లో అడగాలంటే అమ్మేమనుకుంటుంది అని చెప్పి. అమ్మ నోటీస్ చేసి అడిగింది, ఎందుకు సైలెంట్ ఉన్నావు అని. తడబడుతూ టూర్ గురించి ఇలా చెప్పాడు.

అమ్మ ఏం మాట్లాడలేదు. 2 రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి వెళ్ళు, అందరిలా నువ్వు కూడా ఎంజాయ్ చేయి బాగా అని అన్నది. అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇయర్స్ తర్వాత ఒక రిసిప్ట్ కనిపించింది వాళ్ళ అమ్మ పాత బ్యాగ్లో. ఆ రిసిప్ట్ ఓపెన్ చేశాడు. డేట్ చూసినప్పుడు ఆ డేట్ మర్చిపోలేడు కదా, ఎందుకంటే అది ఒక టూర్కి వెళ్ళిన రోజు. సో మనం యూజువల్గా ఏదైనా మంచి ప్లేస్కి, ఇష్టమైన ప్లేస్కి వెళ్తే మర్చిపోము కదా, ఆ డేట్ తనకి బాగా గుర్తుండిపోయింది. అలా ఒక రిసిప్ట్ కనిపించినప్పుడు దాని మీద డేట్ చూశాడు. ఆ రిసిప్ట్ గోల్డ్ షాప్ది. వాళ్ళ అమ్మ తనకి టూర్కి పంపించాలని చెప్పేసి ఆ గోల్డ్ రింగ్ అమ్మేసింది. ఆ రోజు ఆ అబ్బాయి ఏడ్చేశాడు, ఎందుకంటే తన హ్యాపీనెస్ కోసం అమ్మ ఎంత సాక్రిఫైస్ చేసిందో అర్థమైంది. అమ్మలు చాలాసార్లు తమ బాధలు చెప్పరు, మనకేం కావాలో అది మాత్రమే చూస్తారు. మనం హ్యాపీ ఉంటే చాలు అని ఒక్కటే అనుకుంటారు.

ఇది ఒక్క అమ్మ కథ కాదు, ఎందరో అమ్మల కథలు. చిన్న అడుగుల నుంచి మొదలై పెద్ద కళలుగా మారే అమ్మ కథలు. వాళ్ళ కళలు సాకారం కాకపోయినా వాళ్ళ పిల్లల కళల్లో వారి కళల్ని చూసుకుంటారు.

ఈ షో వింటున్న ప్రతి అమ్మకి మీరు నిజంగా సూపర్ హీరోస్ అండి. ప్రతిరోజు ఫైట్ చేస్తారు, అలసిపోయినా నవ్వుతారు, బాధున్నా బయటికి చూపించరు. మీ సాక్రిఫైసెస్కి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నది, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా ఒక మాట థ్యాంక్ యూ అమ్మ. మమ్మల్ని ఇంత మంచిగా చూస్తున్నందుకు, ప్రేమించినందుకు. కానీ కానీ కానీ పిల్లలు అందరికీ ఒక రిక్వెస్ట్, అమ్మతో ఈరోజు ఒక్కరోజే స్పెషల్గా ఉండక్కర్లేదు, రోజు మదర్స్ డేనే. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఒక 10 నిమిషాలు కూడా వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కూర్చొని మాట్లాడండి, హగ్ ఇవ్వండి, సింపుల్గా ఐ లవ్ యూ చెప్పండి అప్పుడప్పుడు. ఎందుకంటే జీవితం ఎప్పటికీ మారని ప్రేమ, ఎప్పటికీ తగ్గని కేర్, సపోర్ట్ అన్ని ఇచ్చేది అమ్మ మాత్రమే. ఇదండి మన ఈనాటి కార్యక్రమం. చాలా చిన్నగా ఉన్న అమ్మ స్పెషల్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడే ఒక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో, ప్రకృతితో సన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాక ఆవిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళగ వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీ

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధాన

0: అసెంబ్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ లేట్ ఏఆర్ న్యూస్ _HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40, ప్రకటించిన హిందీ కార్యక్రమం వెంటనే.
3: मीडियम वेव 406.5 मीटर्स अर्थात 738 किलोहर्ट्ज पर और न्यूज ऑन AIR मोबाइल ऐप पर आकाशवाणी का ये हैदराबाद केंद्र है. प्रस्तुत है आज का हिंदी

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

ఆరంభోత్సవాలు జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు రాష్ట మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు ఎంపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, కీలకమైన ప్రాంతాల్లో అండర్పాస్లు, ఉపరితల రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాలను ఎంచుకున్నామని చెప్పారు. మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, వచ్చే 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో దేశీయ అవసరాలు తీరుతాయన్నారు. సచివాలయంలో నిన్న పంటల మార్పిడిపై రూపొందించిన నివేదికను రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి మంత్రికి అందజేశారు. రాష్ట్రంలో భూముల ధరల సవరణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున రద్దీ ఉండే కార్యాలయాల్లో పని గంటల వ్యవధిని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి అదనంగా మరో 2 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారుల పర్యవేక్షణలో రాష్ట వ్యాప్తంగా మొత్తం 3,563 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 11 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సీతక్క సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. ఈ నెల 22, 25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి పీఎం మిత్ర పథకాన్ని వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలోని కంపెనీలను కేంద్ర ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న సాయంత్రం సందర్శించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలు, ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద

0: ఎత్తున తరలి వెళుతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం నుంచి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలిస్తున్నారు. రైలు మార్గం ద్వారా కూడా వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట పార్టీ ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించింది. ఈ రైలు మధ్యాహ్నం 12:10 వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అభిమానులను కార్యకర్తలను తరలించి తిరిగి రాత్రి మల్కాజిగిరి నుంచి 10:15 బయలుదేరుతుంది. హైదరాబాద్లో ఈరోజు నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సిర్పూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆధ్వర్యంలో 2,000 మందిని తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయగా ప్రతి మండల కేంద్రాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి వడ్లగింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1: మన నియోజకవర్గం 99,000 టన్నుల వడ్లు వస్తే ఇప్పటి వరకు 20,000 టన్నులు వెళ్ళిపోయినాయి. షెడ్యూల్ అయితే మేము 20వ తారీఖు అని పెట్టుకున్నాం. 20 లోపల 100%కి 100% వడ్లు తీసుకుపోతాం.
0: ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతున్నందున అధిక వేడి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ రజిత చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: ఈ వేసవి కాలంలో అధిక వేడి వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు షుగర్, బీపీ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లడం తగ్గించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి.
0: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న అంజన్న జయంతి ఉత్సవాలకు ఆలయ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ICDS ప్రాజెక్టు CDPO సౌందర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. అధికారులు, మిల్లర్ల సహకారంతో ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మదర్స్ డే సందర్భంగా అమ్మకు అభివందనం కార్యక్రమం వింటారు నిర్వహణ విశ్రాంత కార్యనిర్వహణ అధికారి డాక్టర్ విజయ్ గారు.

0: శుభం కురు.
1: అమ్మంటే ప్రేమ, అమ్మంటే త్యాగం, అమ్మంటే సేవ, అమ్మంటే సహనం. ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి మరొకరు సాటిరారు, సాటిరారు, సాటిరారు. అమ్మస్థానం హిమగిరిలా అతి మహోన్నతం, సుచరిలా నిత్యపునీతం. కన్నబిడ్డల విజయంలోనే తన విజయాన్ని చూసుకుంటూ, వారి ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఆదరించడమే తప్ప ఆశించడం తెలియని ప్రేమస్వరూపిణి అమ్మ.

ఈ అవనిపై అమ్మను మించిన దేవత లేదు. పిల్లల ప్రతి విజయం వెనుక పరోక్ష ప్రేరణ కన్నతల్లిదే. పుత్రోత్సాహం తండ్రిదైనా పుత్ర విజయం మాత్రం తల్లిదే. అందుకే సూర్యుడిని ప్రసవించే ప్రాగ్దశక్తికి ప్రణమిల్లుదాం. సుపుత్రులను ప్రసాదించిన మాతృమూర్తులను ప్రస్తుతిద్దాం. అమ్మ ప్రేమ ముందు అన్నీ అత్యల్పాలే. అమ్మ లోకంలో సమస్త సంపదలు ఒక ఎత్తు, అమ్మ ఒక ఎత్తు. అనంత ప్రేమకు నిలయం అమ్మ హృదయం. తనకంటూ ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కాని తల్లి ఒడిలో బిడ్డకు కొదవేముంటుంది? అమ్మ ఆత్మవిశ్వాసం అందిస్తూనే ఉంటుంది అనుక్షణం, ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉంటుంది. బిడ్డలు ఎంత పెద్దవారైనా దూరంగా ఉన్నా వారి సుఖమే కాంక్షిస్తూ, వారి విజయాల్లో ఆనందిస్తూ, వారి కష్టాలకు కదిలిపోతూ దాదాపుగా తన జీవితం మొత్తాన్ని వారికి అంకితం చేస్తుంది కన్నతల్లి. నా ఆయుష్ పోసుకుని బతకమని దీవిస్తుంది మాతృమూర్తి. మాతృదేవోభవ అని అగ్రతాంబూలం అమ్మలకే ఇచ్చిన సంప్రదాయం మనది.

జీవితం ఎన్నో రుచుల ఎన్నో రంగుల సమ్మేళనమైతే ఆ జీవితాన్ని మనకిచ్చిన అమ్మ ఎన్ని వర్ణాల సమ్మిశ్రమం. అమ్మను తలుచుకోవడం అంటే మనల్ని అబ్బురపరిచి ఆనందంలో ముంచి ఒక శాంతిని కాంతిని అందించే ఆ హరివిల్లును వీక్షించడమే. అన్ని ఋతువుల్లో అన్ని వేళల్లో అన్ని అవస్థల్లోనూ మెరిసే హరివిల్లు అమ్మ మాత్రమే.

అమ్మ ఇచ్చిన రక్షను గుర్తు చేస్తుంది ఛత్రపతి శివాజీ కథ. ఛత్రపతి శివాజీ అనగానే ఆయన మాతృమూర్తి జిజియాబాయ్, జిజియాబాయ్ అనగానే ఛత్రపతి శివాజీ స్ఫురిస్తారు. అంత అవినాభావ సంబంధం ఆ తల్లి తనయులది. ఓ తల్లి తలుచుకుంటే ఎంతటి మహావీరుడిని ప్రపంచానికి ప్రసాదించగలదో నిరూపించిన చరితార్థులు జిజియాబాయ్. పిల్లలు ఉన్నత విలువలు పుణికిపుచ్చుకుంటారనేది వీరమాత జిజియాబాయే నిదర్శనం. భోగలాలస లేనివాడు, దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించే యోధుడు, అశేష జనవాహిని ముందుకు నడిపించగల సమర్థుడిని ఈ లోకానికి అందిస్తాను అని ప్రతిన పూనింది జిజియాబాయ్. రాత్రి కాగానే తన ఒడిలో కొడుకును కూర్చోపెట్టుకుని హరిశ్చంద్రుని సత్యదీక్ష, శ్రీరామచంద్రుని పితృవాక్య పరిపాలన, ధ్రువుడి దృఢదీక్ష, శిబిచక్రవర్తి దానశీలత్వం తదితర విలువలని ఆ వీరపురుషుల గాథల్ని గోరుముద్దల్లో కలిపి తినిపించేది. నువ్వు నాకన్నా ముందు ఈ భరతమాతకు బిడ్డవు, ముందు ఈ నేల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీపైన ఉంది అని జిజియాబాయి శివాజీకి కర్తవ్యాన్ని ఉగ్గుపాలలో రంగరించి నూరుపోసింది. కుమారుడిని ధీరోదాత్తుడిగా మలిచింది. అందుకే ఛత్రపతి లాంటి మహాయోధుడు కూడా ఆమె ఆఖరి గడియల్లో పాదాలపై పడి పసిపాపలా, అమ్మా నీవు లేకుండా నేనెలా జీవించగలను, నీవు తప్ప నాకు రక్ష ఎవరు అంటూ కంటికి మింటికి రోదించాడు.

అమ్మకిచ్చిన మాటతో జాతిపిత ఎలా నడుచుకున్నారో చూద్దాం. మా అమ్మ పరమ సాధ్వి. ఆమెకు దైవచింతన అధికం. ప్రతిరోజూ పూజ చేయకుండా భోజనం ముట్టేది కాదు. ఆమె ప్రార్థన, పవిత్రతలే మా కుటుంబానికి రక్ష అని నేనెప్పుడూ నమ్ముతాను అంటారు మహాత్మాగాంధీజీ. నేను ఇంగ్లాండ్ వెళ్లి చదువుకుంటానని నా మనసులో మాటను చెప్పగానే అమ్మ చింతలో పడిపోయింది. నన్ను విడిచి తను ఉండలేదు. నా ఎడబాటు ఆమె సహించలేదు. పవిత్రంగా ఉండటమే అత్యున్నతమైన విజయమని నమ్మే మా అమ్మ విదేశాల్లో చదువులంటే ముందు సంశయించింది. తుదకు మద్యం, మాంసం, మగువ ఈ మూడింటినీ ముట్టనని ఆమెకు వాగ్దానం చేశాను. ఆ ప్రమాణాన్ని దృఢవ్రతంగా పెట్టుకుని ఇంగ్లాండ్ చేరుకున్నాను. ఆ మాటను నిలబెట్టుకోవటం ఎంత కష్టమైనా కూడా ఆమెపై నాకున్న గౌరవం, ప్రేమే ఆమెకిచ్చిన మాటను కట్టుబడి ఉండేలా దృఢత్వాన్నిచ్చాయి. ఎన్నో దుష్ట సమూహాల మధ్య ఉన్నప్పుడు కూడా ఆ ప్రమాణాలే గుర్తొచ్చేవి. ఇక్కడి పరిస్థితులు తెలియక చదువురాని నీ తల్లి దగ్గర చేసిన ప్రమాణానికి బద్ధుడివై ఉండటం అజ్ఞానం అని పరాయి దేశంలో ఎందరో నా వ్రతభంగానికి ప్రయత్నించారు. కాని అమ్మ, ఆమె ప్రేమ, ఆమెకిచ్చిన మాట నన్ను వ్రతభంగం కానివ్వకుండా కాపాడాయి అంటారు జాతిపిత.

కన్నతల్లితో కిరీటధారణ చేసుకున్నారు నెపోలియన్. నెపోలియన్ సామాన్య సైనికుడి నుండి చక్రవర్తిగా ఎదిగాడు. మహారాజుగా పట్టాభిషిక్తుడు కాబోతున్న రోజు అనుకున్న రీతిలో సభాగణమంతా సిద్ధమైంది. ప్రధాన ఆసనంలో ఆనాటి సంప్రదాయం ప్రకారం మతాధికారి ఆసీనుడయ్యారు. వేలాది మంది ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు. నెపోలియన్ మాతృమూర్తి లెటిజియా రొమాలినో కూడా సభికుల్లో ఆసీనులయ్యారు. ఇంతలో నెపోలియన్కి కిరీట ధారణ చేయాల్సిందిగా సభాధ్యక్షులు మతాధికారిని ఆహ్వానించారు. వెంటనే నెపోలియన్ వినమ్రంగా లేచి నిలబడి, "క్షమించండి, మీరు నాపై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞుడిని. కాని నేను ఈ స్థాయికి రావటానికి మా అమ్మ తన యావత్ జీవితాన్ని త్యాగం చేసింది. చిన్ననాటి నుంచి నాకు స్ఫూర్తినిచ్చిన ఆమె చేతుల మీదుగా ఈ కిరీటాన్ని ధరించాలని కోరుకుంటున్నాను. నా ప్రార్థనను మన్నించండి" అన్నాడు. వెంటనే ఆ మతాధికారి ఆనందంగా అంగీకరించారు. మాతృమూర్తి రొమాలినోను వేదికపైకి తోడ్కొని వచ్చారు. ఆమె

ఆనంద బాష్పాల మధ్య కొడుకు నెపోలియన్కు కిరీట ధారణ చేస్తూ ఉండగా మతాధికారితో సహా సభికులందరూ కరతాళ ధ్వనులతో ఆ తల్లి కొడుకులకు నీరాజనాలు అర్పించారు.

అమ్మ పెట్టిన భిక్షే నేనింత వాడినయ్యాను అంటారు స్వామి వివేకానంద. నేను ఈ ప్రపంచంలో అమితంగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మే. ఆమె జీవితమంతా త్యాగాలు, బాధలు, కష్టాలతోనే గడిపింది. అందరూ కొడుకుల్ని తమ కోసం కంటే మా అమ్మ నన్ను ఈ లోకం కోసం కన్నదేమో అనిపిస్తుంది. నేను ఈ ఉన్నతమైన జీవితాన్ని స్వీకరించటానికి స్ఫూర్తి మా అమ్మే అంటారు స్వామి వివేకానంద. నాకు తెలుసు, నేను జన్మించటానికి ముందు నా తల్లి ఎన్ని ఉపవాసాలు చేసిందో, ఎన్ని ప్రార్థనలు చేసిందో, ఎన్ని మొక్కులు మొక్కిందో, నా కోసం వందలాది క్రతువులు చేసింది. నన్ను ఈ లోకంలోకి తీసుకురావటానికి ఆమె ఒక యోగినిగా మారింది. అలా అమ్మ పూజల ఫలంగా నేను ఈ లోకానికి పరిచయమయ్యాను. చివరకు ఆధ్యాత్మిక సాధనాలు కూడా నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. అప్పుడు మేము చిన్నపిల్లలం. తర్వాత కొద్దిగా పెద్దయ్యాక తమ్ముళ్ళు, చెల్లెళ్లతో కలిసి అందరం అమ్మ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఒక చిన్న కప్పులో నీరు తీసుకుని అమ్మ ముందు పెట్టేవాళ్లం. ఆమె తన కాలి బొటన వేలిని అందులో ముంచి మాకు అందించేది. అప్పుడు మేము ఆ నీటిని తాగేవాళ్లం. నా జీవితానికి, నా కార్యాలకు ఆమె వ్యక్తిత్వమే నిరంతర ప్రేరణ. నిరంతరం బాధలు అనుభవిస్తూ ఆమె నాకు పంచిన ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. అందుకు అమ్మకు నేను సదా రుణపడి ఉన్నాను. ఆ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకోగలిగింది కాదు. ఈ నా జీవితం మా అమ్మ భువనేశ్వరీదేవి భిక్షే అంటారు స్వామి వివేకానంద.

అమ్మకు ప్రేమతో భారతరత్న అబ్దుల్ కలాం గారిలా అంటారు. సాగర తరంగాలు, స్వర్ణ సైకత తీరాలు, భక్తి విశ్వాసాలు, రామేశ్వరం మసీదు వీధి కలిసి

అమ్మకు ప్రేమతో భారతరత్న అబ్దుల్ కలాం గారిలా అంటారు. సాగర తరంగాలు, స్వర్ణ సైకత తీరాలు, భక్తి విశ్వాసాలు, రామేశ్వరం మసీదు వీధి కలిసి ఒక్కటైతే అది మా అమ్మ. అమ్మా, నీకు వందనాలు. భగవంతుని కృపా వీక్షణాలతో నీ జీవితాన్ని పవిత్రతకు ప్రతిరూపంగా మలుచుకున్నావు. ఆ పావన తత్వమే మీ పిల్లలకు శ్రీరామరక్ష. ఆ పరమాత్మ ప్రేమ దృక్కులు నీ రూపంలో ప్రసరించాయని విశ్వసిస్తాను. ఆ రోజు నిండు పున్నమి రాత్రి, నేనెందుకో కన్నీటితో ఉలిక్కిపడి లేచాను. నీకు నీ బిడ్డ బాధ తెలుసు. నీ లాలించే చేతులతో మృదువుగా నా కన్నీళ్లను తుడిచావు. నీ ఆలన, నీ పాలన, నీ నమ్మకం నాకు బలాన్నిచ్చాయి. ప్రపంచాన్ని నిర్భయంగా ఎదుర్కోవడం నేర్పాయి. సర్వేశ్వరుని శక్తిని నాలో నిలిపాయి. నీ రుణాన్ని ఎలా తీర్చుకోను అమ్మా? అంతిమ తీర్పు రోజున ఆ పైలోకంలో నిన్ను తప్పక కలుస్తాను. నీ చల్లని ఒడిలో ఒదిగిపోతాను అంటారు భారతరత్న అబ్దుల్ కలాం.

స్త్రీలు తమ సత్ప్రవర్తన చేత, మాతృత్వం చేత, ఇల్లు తీర్చిదిద్దటం చేత సదా పూజ్యులని వరాహమిహిరుడు పేర్కొన్నాడు. తల్లిగా స్త్రీ స్థానం అద్వితీయమైంది. ఆమెను ప్రత్యక్ష దైవంగా, ప్రథమ వందనీయురాలుగా వేదం పేర్కొంది. మాతృదేవోభవ, నా మాతుః పరదైవతం, తల్లిని మించిన దైవం లేదని మన సంస్కృతి చాటి చెప్పింది. మాతృమూర్తులు శీల నిర్మాణ శిల్పులు. తల్లి ఒడి మొదటి బడి, అమ్మ ఆది గురువు. గురువులందరిలో తల్లి పరమగురువు. గురూణాం చైవ సర్వేషాం మాతా పరమకో గురుహు. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లి గౌరవంలో అధికురాలని మనువు చెప్పాడు. కనుకని స్త్రీలను గౌరవించాలని, అప్పుడు దేవతలు సంతోషిస్తారని, స్త్రీలను గౌరవించకుండా సంతోషపెట్టకుండా చేసే క్రియలన్నీ వ్యర్థమవుతాయని మనువు హెచ్చరించాడు.

0: కూర్నులో గ్రహించవచ్చు. జనకుని సభలో యాజ్ఞవల్కునితో వాదించిన గార్గి ఘన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రాపంచిక సౌఖ్యాలను కాదని అమృతత్వాన్ని కోరిన భార్య మైత్రేయికి యాజ్ఞవల్క మహర్షి చేసిన అమృతోపదేశం అజరామరమైంది. దీన్ని బట్టి ఆ రోజులలో స్త్రీలకు విజ్ఞాన పిపాస ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
1: మీరింతవరకు మదర్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అమ్మకు అభివందనం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ విశ్రాంత కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కె విజయ గారు. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

కపిల మహర్షి తన తల్లి దేవహూతికి తత్వోపదేశం చేశాడు. యాజ్ఞవల్కుడు తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని ప్రబోధించాడు. సికిధ్వజుని భార్య చూడాల తన భర్తకు ఆత్మతత్వాన్ని బోధించినట్టు యోగ వాసిష్టం పేర్కొంది. మదాలస తన బిడ్డలకు పునర్జన్మ ఉండరాదని వారిని చిన్నతనం నుండి నివృత్తి మార్గంలో తీర్చిదిద్దింది. ఆమె ఉగ్గుపాలతో పిల్లలకు, నీవు శుద్ధుడవు, బుద్ధుడవు, దోషరహితుడవు, సంసార మాయ అంటనివాడువు, ఈ మోహనిద్ర నుండి లెమ్ము అని ఇలా ఆత్మతత్వాన్ని ప్రబోధించింది. ఒక తల్లి ఊయలలోని తన బిడ్డలకు ఆత్మతత్వాన్ని జోలపాటగా పాడిన సంఘటన ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? దీన్ని బట్టి ఆ కాలంలో స్త్రీలు ఎంత విద్యావంతులు, మరెంత ఆత్మతత్వ జ్ఞాన

0: ఈనాటి బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీక్షిత. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు బొలారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులం మీకు చక్కని కదంబ కార్యక్రమం వినిపించడానికి వచ్చాము. వినడానికి మీరందరూ సిద్ధమే కదా. ముందుగా ఆర్ వైష్ణవి వినిపిస్తున్న రామదాసు కీర్తనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు పలుకే బంగారమాయన అనే రామదాసు కీర్తన బృందగానం వినిపించడానికి వైష్ణవి, వైభవ్, హర్షిణి, స్వరూప్, శివరామ్, కీర్తన, నందిని, సాయిశ్రీ, వేదాంశి, యోషిత, సిద్ధార్థ్ మరియు వర్ణిక వస్తున్నారు.

ఇప్పుడు శ్యామలే మీనాక్షి అనే దీక్షితార్ నొట్టు స్వరాన్ని 9వ తరగతి చదువుతున్న వైభవ్ పియానో మీద మనకు వినిపించబోతున్నాడు.

0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న హర్షిణి మరియు దీక్షిత అనే నేను భగవద్గీత శ్లోకాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.

భావం. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి మరియు ధర్మ సూత్రాలను పునః స్థాపించడానికి నేను యుగ యుగాలుగా ఈ భూమిపై కనిపిస్తాను.

భావం. ఎవరైనా నాకు భక్తితో ఒక ఆకుగాని ఒక పువ్వుగాని లేదా పండుని ఇస్తే, నా భక్తుడు ప్రేమతో సమర్పించిన ఆ వస్తువుని స్వచ్ఛమైన స్పృహతోని

0: చేతయా?
1: భావం, ఓ కుంతీ పుత్రుడా, ఇంద్రియాలు మరియు ఇంద్రియ వస్తువులు మధ్య సంపర్కం ఆనందం మరియు దుఃఖం యొక్క నశ్వరమైన అవగాహన కలిగిస్తుంది. ఇవి శాశ్వతం.

0: భావం, మీరు సూచించిన విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీరు మీ చర్యల పాలనను పొందడానికి అర్హులు కాదు. మీ కార్యకలాపాల ఫలితాలకు మీరే కారణమని ఎప్పుడూ భావించకండి, లేదా నిష్క్రియతో ముడిపడి ఉండకండి.
1: థ్యాంక్ యూ.
2: తరువాత పలుమతాల భాషలు అనే దేశభక్తి గీతాన్ని మీకు వినిపించడానికి 7వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ రెడీగా ఉన్నాడు.

0: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న నందిని మరియు సుహాని మనకు త్యాగరాజ స్వామి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
2: నమస్తే టు ఆల్ క్లాసికల్ మ్యూజిక్ ఎంథూసియాస్ట్స్. టుడే వి ఆర్ హియర్ టు సెలబ్రేట్ ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, శ్రీ త్యాగరాజ స్వామి. హీ అలాంగ్ విత్ హిస్ కంటెంపరీస్ ముత్తుస్వామి దీక్షితర్ అండ్ శ్యామ శాస్త్రి is regarded as the trinity of Carnatic music. Tyagaraja, born on 4th May 1767, was also known as Kakarla Tyagabrahmam. Tyagaraja began his musical training at an early age under Sonati Venkata Ramanaya, a music scholar. His compositions focused on expression rather than on the technicalities of classical music. His compositions are mainly of a devotional or philosophical nature. His songs feature himself usually either in an appeal to Sri Rama, in musings, in narratives, or giving message to the public. He has also composed kritis in praise of Krishna.

0: శివ, శక్తి, గణేశ, మురుగ, సరస్వతి అండ్ హనుమాన్. త్యాగరాజాస్ మ్యూజికల్ లెగసీ ఇస్ ఎపిటమైజ్డ్ బై ద పంచరత్న కృతీస్, ఫైవ్ జెమ్స్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. త్యాగరాజ కంపోజ్డ్ థౌజండ్స్ ఆఫ్ డివోషనల్ కంపోజిషన్స్, మోస్ట్ ఇన్ తెలుగు అండ్ ఇన్ ప్రేస్ ఆఫ్ లార్డ్ రామా, మెనీ ఆఫ్ విచ్ రిమైన్ పాపులర్ టుడే. సమ్ ఆఫ్ దీస్ కంపోజిషన్స్, నేమ్లీ జగదానంద కారక ఇన్ నాట్యరాగం, దుడుగుగల ఇన్ గౌళరాగం, సాధించేనే ఇన్ అరాభి రాగం, కనకన రుచిర ఇన్ వరళీ రాగం, అండ్ ఎందరో మహానుభావులు ఇన్ శ్రీరాగం ఆర్ మాస్టర్ పీసెస్ దట్ ఎన్క్యాప్సులేట్ ద ఎసెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ స్పిరిచువాలిటీ.
1: Traditionally, the Pancharatna Kritis are performed during the auspicious occasion of the Tyagaraja Aradhana. Popularly known as Pancharatna Goshti Ganam, it is a popular event that takes place during the annual Tyagaraja Aradhana festival, which is held in Tiruvayur, Tamil Nadu, to commemorate the birth anniversary of Sri Tyagaraja Swami. During the festival, musicians from all over the world come together to pay homage to the great composer by singing his compositions. The Pancharatna Goshti Ganam is a beautiful and moving experience that showcases the power of music to bring people together in harmony and devotion. We will commemorate this auspicious day on January 30th of this year. Tyagaraja, who was immersed in his devotion to Rama and led a Spartan way of life, did not take any steps to systematically codify his vast musical output. Tyagaraja used to sing his compositions sitting before deity manifestations of Lord Rama, and his disciples noted down the details of his compositions on palm leaves. Sri Tyagaraja Swami attained Mukti on 6th January 1847 on Pushya Bahula Panchami. As our students embark on this musical journey, they bring to life the spirit of Tyagaraja through the rendering of the one of the Utsava Sampradaya Kritis. This performance not only showcases their technical prowess, but also serves as a humble tribute to the rich cultural tapestry woven by Sri Tyagaraja Swami.
0: So, let us now immerse ourselves in the divine melodies, appreciating not only the virtuosity of our students, but also honoring the timeless legacy of Tyagaraja, whose compositions continue to resonate across generations and inspire a deep connection to the spiritual and musical traditions of India. Enjoy the performance, and may the resonance of these musical gems linger in our hearts long after the final note has faded away.
2: Tyagaraja Swami gurinchi ippudu telusukunnam kada. ఇప్పుడు ఆయన రచించిన ఒక ఉత్సవ సంప్రదాయ కృతిని మనకు వినిపించడానికి వస్తున్నారు 8వ తరగతి చదువుతున్న వేదాంశి, యోషిత మరియు శివరామ్.

విన్నారు కదా చిన్నారులు, ఇంతవరకు బొలారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినిపించిన చక్కని కదంబ కార్యక్రమం మీకు నచ్చింది కదూ? సరే, మరైతే ఒకసారి వీరందరికీ అభినందనలు జేజేలు చెప్పేసి ఈరోజుకి ఇక సెలవు తీసుకుందాం. తిరిగి వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, मन जनगणना मन अभिवृद्धि.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
0: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం.
1: ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆకాశవాణి పండగొచ్చింది నాటకం. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీదు తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏందిరా నీ అజాగ్రత్త పాడుగాను? ఆ చేపల పుట్టినేందిరా అలా వంచేస్తున్నావు? విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయిందనుకో నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసాం సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికి రా. రే గోపాలం, ఇట్రా నీ చేపలు నీ తక్కట్లో పెట్టు. అబ్బా, ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరావు, పక్క ఉరిగిపోతుంది. ప్రతిదీ చెప్పాలరా నీకు.
1: అదేమి నాయన, మన చేపలు ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మొగుడా, చూడు నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామకి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే. అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నాకు ఒరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకుని నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం చేయడే మా రంగయ్య.

0: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉంట్లా, ఈయనకే మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
1: ఏలింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
0: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచే నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
1: ఏంది అబ్బాయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన శాపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈ రోజు వద్దంటే అట్ట వదిలే.
0: ఏంది నాయన వదిలేది? ఈ లింగయ్య రోజు శాపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా, గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ శాపలు పడ్డాయి. తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన శాపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
1: అంతేనంటావా?
0: అంతే.
1: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది? ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాటా నీ అబ్బాయికి.
0: ఇదిగో జోగినాథం, మా శాపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి. ఆ బిల్లు రాసి.
1: అట్టానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో. అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదాంపా.
0: జోగినాథం, పాత పట్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
1: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
0: ఇందుగాక ఇంకెవరిని అడగాల?
1: ఆ సామెను అడగాల్సిందే.
0: అదేంటి సామె, చేపలు వేసుకునేది నువ్వు. మా పెద్దోళ్ళతో వయసు సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు. తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆ సామెను అడగాలంటావు ఏంది?
1: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానా నన్ను బతకనివ్వండి.
0: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా. అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
1: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి. సరే, ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
0: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టేవాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నీ వయస్సు రాలదు.
0: నాకన్నీ అర్థం అవుతున్నాయి, కానీ ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
0: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనం గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం.
0: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే ఇదంతా కాదు కాని, ముందు ఇంటికి పోదారా?
0: ఇంటికి పోవడానికి తొందరే ఉంది, కానీ దీని సంగతి అని తెలుసు నాయన.
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదాం రారా.
0: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
0: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
1: హాయ్, చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
1: సిత్తం, అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఏంది మళ్ళా చెప్పు.
1: అదేనండి, సిత్తం సిత్తం, అట్టా పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే, చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
1: హాయ్, ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతంలోనే ఉంది, జాగ్రత్త.
1: చిత్తం అండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి. నేను మిమ్మల్ని ముంచడానికి? మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బొంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు. కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బొంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు, కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి ఏంది నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
3: ఆ చేపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర 3 తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు.

0: ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదాం, వాళ్ళకేమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకేమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రివ్వమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండోయ్, ఏమో అనుకున్నా, చదువు సంచలి లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగవని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంక మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలి ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారం గుట్టంతా నీ చేతుల్లో, ఇదో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు, చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పింది నీ నోడితేనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాను దాసులది, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం, నా అనుభవాలన్నీ నీ చేతల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపలో ఎవరూ మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
0: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేమంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: అదేనండి, బిల్లులు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధండి.
0: వాళ్ళని అట్ట నోరెత్తనయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధమండి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏంది నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈయకుండా తప్పిస్తున్నాడు ఆ ఏరాసామి. మనకాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసి పోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆ సామెను అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారులేరా, నీకెందుకు తొందరా అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రి గడ నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు అయ్యాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఊడికి చెయ్యాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ, ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా పనికి మన సంబంధం? ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
3: సుట్టిరకాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్లకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికార్లకు మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
3: ఆ ఈరాసాము ఉన్నాడే, వాడు మంచోడు కాదు, ఓడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా?

0: వాడు డబ్బు దాహానికి మనలాంటి శాపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
1: అంత రాక్షసుడవాడు?
0: రాక్షసుడు అనేది వాడి శివంలో చాలా చిన్నమాట.
1: సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే శాపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన శాపల్నే ఓడికేసి వాడు డబ్బులిచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
0: అదంతా తేలిక కదలే నాయన.
1: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న సాతరం గుర్తుకొస్తుంది నాకు.
0: ఏందా సాతరం నాయన?
1: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పశల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఇనతే పాముమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మ నిడిపించడానికి గౌరకుమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాతరం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మా నాకు ఇప్పుడు.
0: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిక్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
1: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీల సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
0: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చానా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాతరం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే వాళ్ల ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద ఏట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి ధోనిల మీద ఏట చేస్తా కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాస్వామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత, తర్వాత వీళ్ళయ్య, ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా సోతా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆచారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద శాపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం?
0: ఏం చేస్తావు నాయన, ఆ శాపల్ని పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
0: అవునాయన, ఈరాసం ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడి నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పటికి కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆట్లెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపుడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
0: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
0: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
0: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
0: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
0: అదిలో ఒకసారున్నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తాది. ఇది లోకాశావేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసాం జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా, నాకిట్టా పిరుకు మందు నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాల నేను అనుకుంటా ఉంటే.
0: ఎందుకురా, ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పిచేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ల కాడి నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?

0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కథ నా బాధ.
1: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్టా భరించేది నాయన, వాళ్ళా బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ల ముందర నిలబట్టాను కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసే వాళ్ళకా దేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: పడిపోతారు రే, నుంచోరా నుంచో.
1: నేను బాగానే నడుతున్నామా.
0: ఒరే ఒరే నోగరాజు,
1: వస్తున్నామా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళు మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రాయ్, ఇది నా ఇల్లే రాయ్. ఇదిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థమైపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?

0: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా?
1: వెంకట్రాజుగిరి ఏడు నుంచి వచ్చాడంట?
0: ఏడు నుంచి వచ్చాడో నువ్వే చెప్పరాదంట.
1: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
0: ఇంకేడు నుంచి వస్తాడంటావు?
1: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను, మరి నాకు ఆయనకి తేడా ఏంటంట? అట్టప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
2: ఓ గోపాలమ్మ,
1: ఏందరనొక
2: ఏమన్నా? నీ కొడుకు చాలా తెలివిగలడమ్మా.
1: నిజంగా ఓడు నా కొడుకు కింద ఆ సంగతి నాకు తెలుసులే గానే, ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమ్మా నీ అక్కనే.
2: చాల గమనమ్మా, నువ్వాడా నీ కర్రసేడాడా, ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలే ఆడి కన్నా, గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
1: ఆగరాను ఒక, నువ్వు ఆగు. ఏందిరే నాయనా, నన్ను మూనగల సెట్ ఎక్కిస్తున్నావా?
2: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
1: నాకు తెలుసులేరా రే.
2: ఏమా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని, మరిప్పుడు నన్నెందుకు తిడుతున్నావు చెప్పుమా.
1: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోక రాయాలా? నాక నీతులు చెప్పేటంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రేయ్ రేయ్, నువ్వెంత నీ బతుకెంత అడుక్కుతిరే నాయాలా.
2: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నానా వసే అన్నానా, నన్నంత మాటలు అనేసినావు?
1: ఎంత మాట అన్నారా?
2: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా, ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
1: రేయ్ రెచ్చిపోక, ఏం పెరుగుతున్నారు నువ్వు?
2: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాలకూడతానే అనుకున్నావు.
1: ఏంద్రే,

0: లేకపోతే ఏదన్న ఒత్తు పుణ్యానికి అంత మాట్లాడతావా?
1: అంటే ఏం చేస్తావురా గోంగూర?
0: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని సొత్తన్నా.
1: నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
0: అసన్ నోర్మూసుకో. ఇట్టని చాలా మందిని చూశాలే.
1: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నాలాంటి వాళ్ళని చాలా మంది చూసావా?
0: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
1: రేయ్ రేయ్ నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడొంకర్లు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
0: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరిశ్చంద్రుడు పక్కింటోడు.
2: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
3: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
2: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
1: అదిగోడు చూసినావా నన్ను ఎంత మాట్లాడు?
2: అందుకనే నీకేళ్ళ నేను రోసం వచ్చేసినదా? అంతే కదా?
1: మరంతే కదా. ఇదిగో వాడెంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలంటావా?
2: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
0: అట్టన్నా ఓలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
2: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
1: నోగరాజు
0: ఏందమ్మా?
1: మా వాడన్నాడు కాబట్టి బాడీ పోయినా పో.
0: అబ్బో లేకపోతే ఏం చేసేవాడు వేందే?
3: ఆ ప్రణోకరాజు పొద్దుతమానం ఏంది సంత?
0: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రే నూక రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరుమయ్యవయ్యా, ఏంది గోళ?
1: చూడ లక్ష్మి, ఈ నూక నన్ను ఎంతెంత మాటలంటున్నాడు, ఏంది ఒళ్ళు పలుపు? ఇవాళ ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాణ్ణి మాత్రం వదలను వరేనూక, ఇవాళ్ళని సంగతి తేలిపోవాలంటే.
3: చాలే కాని నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజు రాలేదండి నీకు.
3: ఓ మొగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మొగుడు.
2: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే, ఏంది పైసా ఇలువ చేయని పనికి రాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు.
2: మీరా ఏరాసాకి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలియటమేందుకో?
2: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయము?
1: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
3: సున్నాయినా, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడలుడు, ఆ ఏరోస్వామి కాడ డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
2: చూడు మావా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
0: లేకపోతే ఏం చేద్దాం వలడు?
2: ఖాతాలు మార్చేద్దామని చెప్దాం, బెదిరిద్దాం.
1: మా గొప్ప మగడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాసామిని ఎదిరించి బతుకుదామనే ఈడి మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
2: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాసామి ఏంది, వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు. అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే శాపలు వేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
0: ఎంత ఇచ్చి ఉంటారు.

0: మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
1: అప్పట్లో చాలా ఎక్కువ.
2: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలము చేపలు పడవు నాయన.
2: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జన్మా బయటికి పోయేది.
2: ఏ ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
1: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసాకాన్నే తీసుకునే పదవ పొరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తా ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
2: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్కేర్చాల్సిందే.
0: ఇదేందుమా ఎంతసేపినా, ఏంది ఇది, ఎట్ట తయారైనాడు?
1: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మే, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మానికమంటారు, ఆడట్టు ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా ఎనడే?
0: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. అది తెలుసుకో ముందర. నీ
1: వెళ్తున్నామా? నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
0: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
1: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా. అరే ఇంట డాలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా. అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
0: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతాది.
1: నాకు నమ్మకం లేదురా నోగరాజు. రే ఈడు మన మాటింటాడా అని
0: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా అడిగిపోతాడు గానే నేను వెళ్తున్నామా.
1: ఇదిగో ఏందే లక్ష్మి అట్టా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
3: అట్నే పదా
1: పోదా మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెత్తం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకుని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా, వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవులకి అంత ఖండకావరమా. చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగా కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
4: ఆ ఎదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవ వచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలొచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాణి రాణి, వాడి సంగతి తెలుస్తాను.
6: దండలు స్వామి.
4: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
6: అది ఇప్పుడే వారమైంది బాబు, 3-4 తరాల ముందర జరిగిన యదార్థం కదా బాబు.
4: నిజమే కదా?
0: దాంట్లో అబద్ధమేముంది బాబు.
4: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇయాలొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డిపోస మాదిరిగా తీసి పారేస్తాడా?
6: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
4: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం.

0: అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? కోడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? కోడు పశువుడు కాదురా, కోడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
1: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
0: అట్టనే నేనన్నానా?
1: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు. ఏ మాత్రం ఆలోచనలోడైనా చాలు.
0: ఆహా, ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
1: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
0: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటుంది, అందరికీ తెలిసిందేది.
1: ఎంతో కొంత? మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
0: కాకపోతే ఎంతంట?
1: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళు మీద పెట్టిన పెట్టుబడి ఎంత? మాపై వస్తున్న లాభాలెంత? మీరు మా మీద దోచుకునేదంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
0: ఆహా, అంతేనా? ఇంకేదన్నా మిగులుందా?
1: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
0: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిసి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఎంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ ఓళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈ రోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
2: నిజమే స్వామి, తమ్ముడు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
0: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
3: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
2: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
0: ఈనాడు వాడు ఎందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలియగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదేదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజారుకి ఇచ్చాల? అదే వాడి ఆలోచన అంతా.
1: ఈడెవడో పనులు లేకుండా గోళ్లు గిల్లుకొని కూసోలా? మీ పెద్దవాళ్ళు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటాకు ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
0: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినవే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు అడగరుగా.
1: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పోటీలా? అసలు ఎక్కడుందో శివరు ఎక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళునే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
0: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
1: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
0: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తూ ఉంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
1: ఎరా స్వామి, మాటలు జాగ్రత్తగా రాని. మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాలా,
1: కాదు నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు, మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
0: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
1: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
0: అదే ఎందుకంటాను?
1: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
0: డబ్బులో అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువాడెవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాలా, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాలా, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా, ఇట్టా చెప్పుకుండిపోతే ఈ లోకంలో ఏ మడిసి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడని సంగతే మీరు గుర్తుంచుకోవాలా.
0: అరే పిల్లనాలా,
1: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్ర

0: అతని నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. మరి అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
1: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
0: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
1: ఒక్కసారి అండి, ఇంకేదన్నా చేస్తావు. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాలా?
0: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. వందలేళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఇల్లేదు. డబ్బులిచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
1: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసేయ్.
0: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేష, ఏందిరా నువ్వు, ఏం చూసుకుని ఇట్లా రెచ్చిపోతా ఉన్నావు? ఈ సాహుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుండే మాట్లాడుతున్నావా?
0: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది? అవి డబ్బులురా, చెల్ల పెంకులు కావు.
0: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఏందిరా నువ్వు మాట్లాడేది? అయ్యి డబ్బులురా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నుంచి ఈ రోజు దాకా ఈల కింద పనిచేస్తా ఉండేది.
0: మోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ల కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
0: వాళ్ళకి తప్పక కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ల వ్యాపారాలు వదులుకొని లచ్చలు లచ్చలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని ఇట్టా బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
0: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేటంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అర్పించుకుంటావా?
0: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
0: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తలాల లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
0: ఏం కాదులే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయ్యమనాల.
3: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఏడ్నిచ్చేస్తావురా?
0: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేష, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
0: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈయన గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు అంతే కదా?
2: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
0: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని ఇసారించినారా?
3: ఇసారిస్తే మాత్రం దొరికేస్తారా?
0: ఇప్పుడు దొరకలా? ఈ ఈరాసామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
1: అది చూస్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొస్తాడో నేను చూస్తానురా.
0: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఈరాస్వామి. ఇన్ని తరాల నుంచి మా జన

0: అన్ని పీకుతున్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేం కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
1: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్ గిడుస్తా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
0: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
2: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ శాపలని భయపెట్టాను. ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఎన్నాళ్లుగా ఈ శాపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా

0: ఈ కుర్రాడికి తెలిసిపోయి ఉంటుంది. ఇన్నాళ్లుగా ఈ చేపలోల మీద అరాచకాన్ని సాగించాను. ఈరోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం,
1: హాయ్. ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
0: ఈరోజు ఈ వ్యవహారాన్ని వాయిదా వేస్తున్నాను. ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
1: చెప్తాం. అలాగేనండి. ఇన్నాగో గోపాలం అయ్యగారు మాటలు
2: అయ్యా,
1: మీ వ్యవహారాన్ని వాళ్ళు ఆయుధం వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి. వెళ్ళండి.
2: సరే అయ్యా.
3: ఇంకొక రోజు ఎందుకు? ఇవాళ తెలిసేమనండి.
1: ఇదిగో రాజేశ, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు గాని. పదండి పదండి పదండి.
4: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాకా లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె ఏదో కిరికిరి ఉందరో.
3: నే చెప్పే కదా మామా, అవతల రేవులు ఆసామి మాటైతే రేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది నేను కనిపెట్టా.
5: సరేలే, పోదాను రాండ్రా. ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం. పదండి.
3: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
5: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
3: మన పంతం నెగ్గింది నాయన. ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
6: ఏందయ్యా, ఏం జరిగినదే?
3: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాల కింద సీమల్లాగా ఇన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాల కింద సీమ అయిపోయినాడమ్మా.
6: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
3: అదేనమ్మా, ఆ ఏరాసామి ఈనాళ్ళకి కళ్ళు తెరిసి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
6: ఏమైంది ఏమైంది నాయన? ఆ ఆసాం ఏమన్నాడు?
3: ఇంకేమంటాడు? ఆసాం అన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిసి నేల మీదకి వచ్చేసినాడు.
6: అసలేమైంది నాయన?
3: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలబేనానికి వచ్చినాడు.
5: అంటే ఏమైంది నాయన?
3: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
6: నిజంగానా నాయన? మా నాయన, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
5: వాడు నీకైనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
6: అట్నే సంతోషించాయి, ఎడెవరు కాదన్నారు.
5: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాలెక్కను కూర్చొని నిన్న తరగని డబ్బున్నోళ్ళు, మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
6: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నలుసు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
5: అందుకే కదా మనం కుళ్ళి కుళ్ళి సత్తా ఉండేది.
6: నాయన, ఇది నిజమేనంటావా? ఏందో కాని నాకు నమ్మకం కుదరట్లేదు.
7: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకు విముక్తి కలిగిందంటావు? ఓ గోపాలం మావా.
5: ఏమి రనుక?
7: ఓ లచ్చమ్మక్క.
6: ఏందయ్యా?
7: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
5: అవును అవును, ఒక రాజు ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు నా కొడుకు చేతల మీదగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
6: తమ్ముడా నోకరాజా, మీకే అట్టా ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్టా ఉండాలా?
7: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తా ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయావు.

0: వాణ్ణి. కాని మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాచకాన్ని బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కోనారిల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
1: నిజమే రణోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కోర్చి చేపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పట్టుపోసుకునే వాళ్ళం కదా. ఆ ఆసామినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఇంద్ర మనకి.
0: ఎట్ట అనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం. అందుకే ఆ ఆసాము చేసే మోసాల్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాల నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయటపెట్టి యాళ్ల కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయటపడేసినాడు.
2: ఈ యాళ్ళ నుంచి ఇంకా అట్టా జరగదు నాయన. మనం చేపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే. అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోసినట్టు చేయడానికి ఇల్లేదు.
1: ఈ లెక్కన మన పెద్దవాళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
0: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
3: దేవుళ్ళు ఎక్కడ నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
1: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హానిముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
3: ఆగాడా, ఓ ఎగేసుకుంటా బేటి.
1: ఏందనిదే,
3: నువ్వు కన్నావా?
1: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
3: అట్టాను, ఇది బాగుంది.
1: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
0: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా. ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
1: ఏంద్ర దరిద్రమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద.
0: అబ్బా, నీతో పెద్ద గొడవే మావా. ప్రతి దాంట్లోనూ
1: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యం అంటుంది రోయ్. అది సరే కానీ నొకరాజు.
0: చెప్పు మావా.
1: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద దాతరం చెయ్యాలి. విన్నావా?
0: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
2: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాందులు తాగడం నాకిష్టం ఉండదు.
1: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు గారి మమ్మల్ని తాగద్దని మాత్రం సపోద్రావు. బతుకులిట్టనే తెల్లారిపోతాడు కానీ ఆ మాట మాత్రం సేపోదురా. పోదంటారా నువ్వుక?
0: పదమావా,
1: పద.
0: అల్లుడు వెళ్ళొత్తాం.
3: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
2: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ

0: హైదరాబాద్ కేంద్రం.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 4:00. ఇంతటితో ఈనాటి రెండో ప్రసారం సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మూడో ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం 9,377 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్తో కలిసి ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్లో పీఎం మిత్ర పార్కు, జహీరాబాద్లో పారిశ్రామిక ప్రాంతం, గుడబెల్లూర్ మహబూబ్ నగర్ మధ్య 165 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్లో నిర్మించిన ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, తెలంగాణ అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. గుజరాత్కు ఎన్ని నిధులు కేటాయిస్తామో తెలంగాణకు కూడా అన్ని నిధులు కేటాయిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణాళిక వికసిత్ భారత్తో కలిసి నడుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశాభివృద్ది కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 3 ఏళ్ల క్రితమే రీజనల్ రింగ్ రోడ్డు పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభించుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మరి కాసేపట్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ ఏడాది యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్పై మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై విజయ్ సంతకాలు పెట్టారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ను ఎంచుకుంది. కాగా కడపటి వార్తలు అందేసరికి లక్నో జట్టు 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శ్రీనివాస్ బృందం.

0: మహారాజా
1: మహారాజా
0: నా పేరు కాశీ మహారాజు.
1: ఆహా, నీ పేరు కాశీ మహారాజు?
0: అవును.
1: మరి నీ భార్య పేరు?
0: నా భార్య సౌగంధి.
1: మరి మీకు ఏమైనా సంతానం ఉన్నదా మహారాజా?
0: మాకు సంతానం ముగ్గురు కుమార్తెలు.
1: ఎవరెవరు?
0: అంబా, అంబిక, అంబాలిక. ఈ ముగ్గురు చదువుకుంటున్నారు. ఆట పాటలతో ఉద్యానవనం వెళుతానని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అందు గురించి మరి నా కుమార్తె ఎక్కడ ఉందో రప్పియండి.
1: ఓ చలి.

0: చలిమణి అమ్మా, నా పేరు అంబ, మా చెల్లెళ్ళు అంబిక అంబాలిక, మేమువురం అక్క చెల్లెళ్ళము. తక్షణంబే మా జనకుని సన్నిధానమును వెళ్ళవలేను.
1: సరే పదండి పదం.
0: నానా వంద్రమును.
1: కుమార్తె వర్ధులము.
0: నానా, మమ్మల్ని పిలిపించారు, కారణం ఏంటో చెప్పండి.
1: అమ్మా, మీకు ముగ్గురికి ఒకేసారి స్వయంవరము రేపి నిశ్చయిస్తున్నాను అమ్మా. అందు గురించి మీరు నిశ్చయముగా ఉండండి, శ్రద్ధగా ఉండండి.
0: స్వయంవరమా? సరే, అలాగే కాని ఇవాటి దినమున మన రామసీమ వరమ్మును చేరి ఆటలాడుకుని వస్తాము నాన్న.
1: సరే అమ్మా, వెళ్ళి రండి.

0: చూస్తున్నారా జనకుని ఆగి తీసుకున్నాము. ఆహా, ఈ పుష్పమ్మను చూడు, అల్లెలు మల్లెలు చామంతి విరజాజి సంపింగ ఇటువంటి పుష్పమ్మలు దండలు కూర్చుకొని సిగయందు ధరించుకోవలేనని కుతూహలంబుకరున్నది.
1: అవునా అమ్మా, సరే సరే అమ్మా, ఇంకా ఆటలు ఆడుకుందాం, పదండి.
0: ఆ ఆట

0: చలి చూడవే, అల్లెలు మల్లెలు చామంతి విరజాజులు, ఇటువంటి పుష్పములు ఎంత అద్భుతముగా ఉన్నావే.
1: అవునవును అవునమ్మా, చ బాగున్నాయి. కానీ కొంత విశ్రాంతి తీసుకుని వెళ్దామా?
0: అలాగే.
1: ఆహా.

0: వందనములు.
1: చల్లగా వర్ధిల్లుము సౌంబకాపురి పట్టణం ఏలి. నా పేరు సాల్వ మహారాజు.
0: సాల్వ మహారాజా, సరే అట్లనే స్వామి. మరి నీకు వివాహం అయిందా?
1: వివాహము కాలేదు, ఇప్పుడే శృంగారవనము వెళ్ళాలని నా కోరిక.
0: అలాగే వెళ్దాం పదండు.
1: అయినా పద శృంగార

0: మంత్రి, ఈ వనము చూడు ఎంత అందముగా ఉన్నది. మల్లెలు మల్లెలు, విరజాజులు, క్షేమంతులు. ఆహా, అదిగో అదిగో మంత్రి, అది చూడము, అక్కడ ఏదో అందరస కూడా వినబడుతున్నది.
1: చలి రండి రండు, వెళ్దాము, విశ్వమును తెచ్చుకుందాం.
0: చీలు కాబోరునా?
1: అయ్యో, ఎవరయ్యా నీవు?
0: చలి

0: ఎంతయ్యా ఆడవారు స్థలమునకు మీ మగవారు రావచ్చున అది పురుష లక్షణం మనమరున.
1: ఏమేమి, ఎవరు నీవు? ఓ సుందరి, నీ నా వన్యము చూడగా ఎంత బాగున్నాదే. సుందరి బహుదుమే చెలి, సుందరి బహుదుమే చెలి, చూపున రేఖలము.

0: జోలి.
1: చాలు చాలులే, నోరు మూసుకుని జోలి మాని వెళ్ళము. ఎవరనుకున్నావు? కాశీరాజు పుత్రికలము, అంబ అంబిక అంబాలిక అనే మేము ఊరం అక్క చెల్లెళ్ళము.
0: ఓహో, ఈ చెల్లెలు అంబ అంబిక అంబాలిక అయినా స్వయంవరం ప్రకటించారట, మనకు ఉత్తరం వచ్చాదే. ఓహో, వీరే కాబోలును. ఓహో,

0: చలి రత్నమా, ఇక మీ స్వయంవరమునకి నేను ఏచుతున్నాను. అందుగురించి నీవు రా సుందరి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను తప్పకుండా.
1: అట్లనా?

0: వచ్చి ఆ గాంధీవమ్ము లేవనెత్తి మా మువ్వురు నీవే చేసుకును, కాని ఇక్కడ గంధర్వ వివాహం అనుచున్నావు.
1: అవును,

0: అది ఎంత దోషము?
1: అయినా సుందరి, నీ మాటలకు నేను సంతోషించుతుని ఇక నీ పురమ్మునకు వచ్చేస్తాను. ఆ స్వయంవరములో గెలిచి నేను తప్పకుండా వివాహము చేసుకునేదా.
0: అలాగని నాకు అభయమివ్వు, అట్లయితే నిన్ను ప్రేమిస్తాను, వివాహము చేసుకుంటాను.
1: అలానా? తప్పకుండా అభయమిస్తున్నాను.
0: సంతోషం.
1: వెళ్ళండి, మీ స్థానం మీరు వెళ్ళండి.
0: వెళ్ళిచున్నాము.
1: ఆహా, ఏమి ఓరి మంత్రిశేఖరా?
0: మహారాజా,

0: మంత్రి
1: మహారాజా
0: ఇక భీష్మ నామధేయుడు నా నామము.
1: ఓహో, నీ పేరు భీష్ముడు?
0: అవును.
1: మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ వెలుస్తున్నావు స్వామి?
0: గంగగా పుట్టేందుకు గంగయ్యుడను, ఇక మొదట దేవ్రతుడను, భీషణ ప్రతిజ్ఞ చేసినందుకు భీష్ముడని పేరు వచ్చాది.
1: అటులనా?
0: అయినా ఇప్పుడు నాకు ఉత్తరం వచ్చాది. అంబా అంబిక అంబాలిక ఆ ముగ్గురి స్వయంవరములో గెలిచిన వారికి ఇస్తారని పలికారట. భేరి మీద సాటింపు వేశారు.
1: అవునవును.
0: ఇక మా తమ్ముడు విచిత్ర వీరుడున్నాడు, వారికి వివాహము చేద్దాం నా కోరిక.
1: అటులే స్వామి, సంతోషం, స్వయంవరములకు వెళదాం.
0: నడుము నడుము వే గుర్రమా, ముందడుగులయ్య వే గుర్రమా,
1: ముందడుగులయ్య వే గుర్రమా,
0: నడుము నడుము వే గుర్రమా, నడుము నడుము వే గుర్రమా, నడుము నడుము వే నడుము నడుము నడువే. ఓహో, ఇక్కడ చూడగా సామంతరాజులు వచ్చేశారు. ఆ కాశీ మహారాజా.
1: స్వామి వందనములు.
0: సరే, అందరూ వచ్చేశారు, మీ స్వయంవరమును కానివ్వండి.
1: అలాగే. మాట్లాడారా, ఈ స్వయంవరములో ఈ గాంధీ మమ్మల్ని ఎవరిద్దరు వారికి మిమ్మల్ని ఇస్తారని ఒప్పుకున్నాను, మీరు ఎవరిని వరించినా చెప్పండి.
0: ఓహో, అయినా ఇక నేను సాలో మహారాజును వచ్చాను. ఓహో, అంబా అంబిక అక్కడ ఉన్నారే, ఇప్పుడు విల్లు ఎవరెత్తాను ఈ ప్రజల ముందు, సభ ముందు. ఏమి పరాభవంబు, ఈ విల్లు ఎంత లేవనెత్తిన లేవకున్నదే. ఇంద్రజాలమా ఇది, మహేంద్రజాలమా ఇది, నా నుంచి కాదు. ఎంత సిక్కు చేటు ఈ సభలోనా, చూస్తాను ఈ విల్లు ఎవరు లేవనెత్తా చూస్తాను. మహారాజా,
1: మహారాజా,
0: నాది హస్తినాపురము భీష్మనామధేయుడను, ఈ విల్లు లేవనెత్తుతాను, కాని నేను పెళ్లి చేసుకొని మీ ముగ్గురు కుమార్తెలను.
1: ఎందులకు?
0: ఎందుకంటే నువ్వు బ్రహ్మచారిణి, మా తండ్రికి మాట ఇచ్చాను. ఇక నా ఇంటి దగ్గర తమ్ముడు ఉన్నాడు, విచిత్రవేణికి ఇచ్చి వివాహము చేస్తాను.
1: సరే, అటు విధంగా కానియండి.
0: ఓం నమస్తివాయ, జై పరశురామ పహిమం, జై బావా. భీష్మునికి
1: స్వయంవరములోన భీష్ముడే గెలుపొందాడు. అంబా అంబిక అంబాలిక, ఇక మీరు ముగ్గురు భీష్ముడితో వెళ్ళండి.
0: సరే, అమ్మాయిలు కూర్చో, రథంలో కూర్చోండి.
1: అలాగే స్వామి.
0: నడువు నడువే.

0: అంబా, ఏమి మార్గ మధ్యంలో రథం ఆపమన్నాము, ఆపాను చెప్పండి.
1: ఒక్క మాట ఆలకించండి స్వామి.
0: చెప్పు.

0: నా మనసులో వాంఛ నీతో విన్నవించుతాను. రథంబు ఆపి సావధానముతో నా మనవి ఆలకించండి స్వామి.
1: అదియా.

0: స్వామి, సాల్వ మహారాజును నా మనసార వరించాను, అతన్ని వివాహము చేసుకుంటాను, నన్ను విడిచిపెట్టి వెళ్ళండి స్వామి.
1: ఏమి అమ్మా,

0: సభలోన సభలోన వినసాటయ్య సిగ్గు చేత వెళ్ళిపోయాడు. మళ్ళీ యుద్ధమునకు వస్తే వాని పారదోలాను. అటువంటి సాలునికి భయపడి విడిచిపెడతానా నేను?
1: స్వామి, సావధానం చిత్తుడవై నా మాట ఆలకించండి స్వామి. ఒక్కరిని వరించడం వంటి కన్యను మీ తమ్మునికి ఎలా చేస్తావు స్వామి? నీకు న్యాయమా ధర్మమా? నన్ను విడిచిపెట్టుము. నీకు ఎవరితో నిందలు రాకుండగా అంబిక అంబాలిక నా చెల్లెలు ఉన్నారు. వీరిని తీసుకుని వెళ్ళి నీ తమ్మునికి వివాహము చేయము. నన్ను విడిచిపెట్టినా నేను సాల్వుని వద్దకు వెళ్ళి వివాహము చేసుకుంటాను.
0: అమ్మామని నీ మాటలకు సంతోషించుతుని, అయినా ఒకరిని వరించింది మా తమ్మునికి ఎలా చేస్తాను? సరే, ఇక నువ్వు మనసిచ్చావు కాబట్టి హాయిగా వెళ్ళి సాలుని వద్ద వివాహము చేసుకుని వెళ్ళి.
1: ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి.
0: ఆహా, విచిత్ర వీర్య, ఇదిగో అంబిక అంబాలిక తెచ్చాను, నీకు వివాహము చేస్తున్నాను. తదివలగ్రంస దీనంత దేవ తారబలం చంద్రబలం విద్యాబలం జైభవ సావధాన సుమూర్తం.
1: స్వామి, స్వామి,
2: ఎవరు నీవు?
1: వందనములు. నేను

స్వామి, మీ పాదములను పద్మములుగా పూజించు కన్యను నేను నిన్ను నమ్ముకొని నిన్ను వివాహం చేసుకుంటానని వచ్చాను. మన్నించండి స్వామి.

0: స్వామి.
1: ఎవరు నీవు? ఎవరు పంపితే ఇక్కడికి వచ్చావు? నాకు సందేహములు దోస్తున్నాయి. నిండు సభలోకి వచ్చి మనోహరిని పలుకుతున్నావు. ఎవరు నీవు?
0: స్వామి, ఇది నీకు న్యాయమా ధర్మమా?

0: మందాకిరి నందనుడు నన్ను నా చెల్లెలను తీసుకొని హస్తినాపురంబు చేరగా మనము ప్రేమించుకున్నడం వంటి విషయము ఆ భీష్ముడితో చెప్పగా నన్ను విడిచి వెళ్ళాడు. నేను నీ సమకమ్మునకు వచ్చాను, మన్నించండి స్వామి.
1: అమ్మా, వాడు దూషిస్తే నా దగ్గరికి వచ్చావు, వాడు తీసుకుని వెళ్ళినా నా వద్దకు వచ్చేదానివా? వెళ్ళము.
0: అక్కట, ఎక్కడ వెళ్ళను? ఆ భీష్మునితో వెళ్ళినా బాగుండిపో, నిన్నే దైవం అని నేను వచ్చాను స్వామి.
2: భీష్ముడు, ఏం పని? మళ్ళీ ఎందుకు వచ్చి తిని ముందేమో సారిని వరించావు, మళ్ళీ ఇక్కడికి వచ్చావు, అందు గురించి ఎందుకని ఏ పని గురించి వచ్చావు?

0: మామీ
1: ఆహా ఏమి?
0: నేను తెలుసు తెలియనట వంటి దానను, కానీ నా యందు ఏ దోషం లేదు స్వామి. నన్ను వివాహం చేసుకుని ఈ రాజ్యము పాలించుము.
1: ఆహా అంబా అధూరముండము కలికి.

0: మార్గము అంత దృష్టి. పో వెళ్ళిపో వెళ్ళిపో
1: స్వామి.
0: పో
1: వెళ్ళమరుచురా
0: పో వెళ్ళిపో.
1: భగవంతుడా, అక్కడ సాలువుడు కాదన్నాడు, ఇక్కడ భీష్ముడు కాదన్నాడు, ఈ అడవిలో వాడి ఆ భార్గవరాముడు పరశురాముడు ఎక్కడ ఉన్నాడో వారు సన్నిధానము చేరుతారు. రామా భృగురామా భార్గవరామా పరశురామా.
0: ఎవరు ఎవరు
1: స్వామి? నన్ను వివాహము చేసుకుంటానని పలికినటువంటి సాల్వుడు వలదన్నాడు, భీష్ముడు తీసుకుని వచ్చినటువంటి వాడు, పరులను మోహించినటువంటి దానా, మిమ్మల్ని చేపట్టను పోని భీష్ముడు వెళ్ళగొట్టాడు. ఆ భీష్మునికైనా చెయ్యి లేక సాల్వునికైనా చెయ్యి.
0: అమ్మా నీకు అభయం ఇస్తున్నాను, తప్పకుండా ఇప్పుడు ఇక్కడనే ఉండండి, నేను నా భీష్ముని దగ్గరికి వెళ్తాను. నా శిష్యుడు వింటాడు నా మాట. ఓహో భీష్మ.
1: స్వామి.
0: ఆహా ఏమి ఏమి చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు?
1: మహాదేవా, ఎన్నడు రానటువంటి వారు నా శవకమ్మునకు వచ్చారు. శలవసంగండి స్వామి.
0: శలవనగా నీవు అమ్మను తప్పకుండా పెళ్లి చేసుకోవాలను.
1: అది కాని పని. సాల్వుని మరణించడం వంటి దారును నా తమ్మునికి ఎలా చేస్తారు? ఇక నీకు నాకు యుద్ధమైన మంచిది.

0: మాట విను. మీరు విద్య నేర్పినటువంటి వారు, నేను శిష్యుడను.
1: అవును.
0: ఇక నా కింద మీరు అపజయము కలుగుతారు.
1: కాదు కాదు, ఇప్పుడే నేను చెన్న

హలో, సన్మోహనాస్త్రం ఉపయోగించుతున్నారు. నీవిప్పుడే మూర్చిపోగలవు. విజయం నాదే.

0: ఇక నేను మూర్చబోతున్నానే.
1: ఆహా,
0: ఏమి ఇక్కడ పరశురాముడైతే మూర్చగొట్టాను, ఇక ఎవరు
2: చూస్తాను?
0: ఏమి
2: మరి నా గతి?
0: నీ గతి పరమేశ్వరుడి.
2: సరే, ఎవరిని వేడినా ప్రయోజనం లేదు, తక్షణంబే ఆ శంకరుని వేడుకుంటాను.

0: ఏమి అమ్మామని ఏమి నీ కోరిక?
1: స్వామి, ఎడగాకుండా చేసినటువంటి భీష్ముడు నా చేతిలో అంత ముందగడానికి నాకు వరం ప్రసాదించండి స్వామి.
0: అమ్మా, నీ కోరిక ఇప్పుడు కాదు. సరే కాని ఇక ఆ కౌరవులు పుట్టాలి, అంబిక అంబాలిక దుసరాష్ట్ర పాండురాజు పుట్టాలి. వారి పాండురాజుకేమో 5 కుమారులు జన్మిస్తారు. ధృతరాష్ట్రునికి 101 సంతానము కలుగుతాది. వారి వారికి కౌరవ యుద్ధము అవుతాది. ఆ యుద్ధ భూమిలో అప్పుడు ఆ భీష్ముడు ఏం చేస్తాడంటే ఇక శిఖండి చేత ఆ భీష్ముడు చనిపోతాడు. అదే నీకు వరము. నీవు ద్రుపదుని ఇంటిలో పుట్టండి.
1: సరే స్వామి.
0: ఆ
1: సెలవు.

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం, చిందు యక్షగానం విన్నారు. వినిపించిన వారు శ్రీ గడ్డం శ్రీనివాస్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी. पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా నారీ నారీ నడుము మురారి ఈ సినిమా కోసం హరిచరణ్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.

మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు ఈ పూట రేపటి మా ప్రసారాలు. ఈ పూట ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, వరి ఉత్పత్తిలో మెళకువలు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం పల్లవి గారు అందించే వివరాలు ఉంటాయి. ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవకంచ మొక్క కరోండా గురించి మోజెర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా ఎప్పు పువ్వు నుండి మహవా తయారీ గురించి మోజెర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం, ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం, ఇవి ఇల్లు వాకిలి కార్యక్రమంలో 7:15 ఉంటాయి. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్లైట్, జాతీయ ప్రాసంగిక కార్యక్రమం 9:30, 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం, విద్వాన్ శ్రీ డి శ్రీనివాస్ గారి వీణావాద్య కచేరీ ఉంటుంది, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావనలో గుణం శ్రీ జి కనకరాజు గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమంలో 6:15 శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, చంద్రశేఖర అష్టకం ఉంటాయి. పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాస పంటలు జాగ్రత్తలు 6:35 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు బి రమేష్ గారు. 7:15 ఉదయ తరంగిణిలో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గురించి ఉంటుంది. ఇంకా ఇది మన చట్టంలో రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇంకా నవయువ కవనం ఇవి ఉంటాయి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎన్సీ రాజలక్ష్మి గారి గానం ఉంటుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభవం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం చిందు యక్షగానం డాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ శ్రీ గడ్డం సమ్మయ్య బృందం. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ డాక్టర్ ఎల్ అర్చన విద్యార్థిని సౌమ్య. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి జయవంత్ నాయుడు గిటార్ వాద్యం ఉంటుంది. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 ఉంటుంది. 1:20 వనితా లోకంలో కానుక కథానిక రచన శ్రీమతి భారతీకృష్ణ నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ అపురూప సుందరి కథ వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ సూచనల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబార్ వేప సాగు 6:50 ఉంటుంది. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వినవచ్చు. 7:45 వికసిత్ భారత్లో వికసిత్ భారత్ కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాల గురించి

నుంచి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్న మధు, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వినవచ్చు. 8:03 ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 శాస్త్రీయ సంగీతంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ఉంటుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. కొంచెంసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Inter-agency coordination to ensure zero loss of life and minimum loss of property. The minister also reviewed the progress of long-term flood mitigation measures being taken across the country, including protection of critical infrastructure projects, river management initiatives, and scientific advancements in forecasting. Vice Admiral Sanjay Vatsyayan has been appointed as the next Flag Officer Commanding-in-Chief of the Western Naval Command headquartered in Mumbai. He will take charge of one of the Indian Navy's most strategically important commands responsible for safeguarding India's Western Maritime Front and key sea lanes in the Arabian Sea. And in IPL cricket, Lucknow Super Giants have set a target of 204 runs for Chennai Super Kings at M.H. Chidambaram Stadium in Chennai. In reply, Chennai Super Kings were 60 for 1 in 4.4 over when reports last came in. Earlier put into bat, Lucknow posted 203 runs for the loss of 8 wickets in their allotted 20 overs. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్దికి సహకరించాలంటూ 8 కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడ్రన్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల కనెక్టివిటీని పెంచుతూ దేశాభివృద్దికి గణనీయమైన కృషి చేసిందని అన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
5: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
4: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్లు ఉపాధి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. 10 ఏళ్లలో గుజరాత్కు ఎంత కేటాయింపులు చేశామో తెలంగాణకు అదేవిధంగా కేటాయింపులు చేసేందుకు సిద్దమే అని, కానీ ఇప్పుడు ఇచ్చేవాటికన్నా సగం నిధులు కూడా రావని, దానికి ముఖ్యమంత్రి సిద్దమేనా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు.

0: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा, उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी। इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा, खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं।
1: జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్కు, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైనుకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 కోసం 3 ట్రిలియన్ డాలర్ల భాగస్వామ్యం కోసం కృషి చేస్తామన్నారు. దేశ జీడిపిలో 10% తెలంగాణ వాటా ఉండేలా చూస్తామన్నారు.
2: इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये कहा 2047 तक भारत को 30 ट्रिलियन डॉलर इकोनॉमी बनाने के लिए वो घोषित किया हुआ है, उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। 3 ट्रिलियन डॉलर इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है। आप एक प्रधानमंत्री कार्यालय में एक स्पेशल टास्क फोर्स, सिंगल विंडो, हमारा परमिशन, हमारा जो भी रिक्वेस्ट है राज्यों से वो क्लियर तुरंत क्लियर करने के लिए आप एक विभाग
1: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
3: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట అభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గంలోని కల్వాల్, సీపూర్ గ్రామాల మధ్య 6 కోట్ల 40 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈ కేవైసీ నమోదుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు రేపటితో ముగుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా మిగిలిన కూలీలుంటే ఈ కేవైసీ చేయించుకోవాలని, ఉపాధి హామీ పథకం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంటీఏ ఇప్ప ధనుంజయ్ తెలియజేశారు. బాసర మాస్టర్ ప్లాన్ పగడ్బందీగా అమలు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈరోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పర్యటించారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటితో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల

0: మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదౌ ముఖ్యా వార్తాః. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना राज्ये प्रायः चतुर्नवति शतकोटि रूप्यकाणां आधारभूत संरचना औद्योगिक परियोजनानां च उद्घाटनं शिलान्यासं च कृतवान्. उत्तर प्रदेश राज्ये मुख्यमंत्री योगी आदित्यनाथ अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं कृतवान्. भाजपा दलस्य षट् नेतारः मंत्रिरूपेण शपथं गृहीतवन्तः. तमिलनाडु राज्ये टीवीके दलस्य संस्थापकः श्री सी జోసెఫ్ విజయ అద్య ప్రాతకాలే ముఖ్యమంత్రి పదస్య శపథం గృహీత్వాన్. తేన సహైవ నవమంత్రిణ అపి శపథం గృహీతవంత. భారతీయ జనతా పార్టీతి దళస్య వరిష్ట నేత డాక్టర్ హిమంత విశ్వ శర్మ విధాయక దళస్య నేతారూపేణ నిర్వాచిత. అపి చ షంఘాయి నగరే ఆయోజితే ధనుష్ క్రీడాయాః విశ్వ చషక్ స్పర్ధాయాం భారతీయ మహిళా రికర్వ్ దళేన చీనదేశం పరాజిత్య స్వర్ణ పథకం ప్రాప్తం. अथ वार्ताः विस्तरेण. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना राज्ये प्रायः चतुर्नवति शतकोटि रूप्यकाणां आधारभूत संरचना औद्योगिक परियोजनानां च उद्घाटनं शिलान्यासं च कृतवान्. एतासां परियोजनानां उद्देश्यः संपर्क सुदृढीकरणं, कार्यक्षमतायाः उन्नयनं, सुरक्षावर्धनं तथा जनानां कृते उत्तमयात्रानुभवस्य प्रदानेन सह सम्बद्धः अस्ति. हैदराबाद अंतर्राष्ट्रीय सम्मेलन केन्द्रे आयोजिते अस्मिन् कार्यक्रमे तेलंगाना राज्यस्य राज्यपाल शिवप्रताप शुक्ला, मुख्यमंत्री ए रेवंत रेड्डी, केन्द्रीय मंत्री जी किशन रेड्डी तथा अन्य वरिष्ठ नेतारः उपस्थिताः आसन्. सभां संबोधयन् प्रधानमंत्री नरेंद्र मोदी उक्तवान् यत् केन्द्र सर्वकारेण गृहीतानां उपायानां कारणात् भारतदेशः पश्चिम एशिया संघर्षजनितं ऊर्जा संकटं प्रभावीरीत्या नियन्त्रयति. सः अवदत् यत् आयातित पेट्रोलियम उत्पादानां उपयोगः केवलं आवश्यकतानुसारमेव करणीयः, येन विदेशी मुद्रायाः संरक्षणं भविष्यति तथा वर्तमान संघर्षस्य प्रतिकूल प्रभावानां न्यूनीकरणे सहायता भविष्यति. नरेंद्र मोदी उक्तवान् यत् पश्चिम बंगः, असमः, पुद्दुचेरी चेत्येतेषु त्रिषु राज्येषु भारतीय जनता पार्टी इति दलस्य विजयः केन्द्र प्रशासनस्य राष्ट्रीय नीतिं प्रति जनसमर्थनस्य प्रमाणम् अस्ति. तेन उक्तं यत् निर्वाचन परिणामैः देशस्य भावना ज्ञायते. अद्य बेंगलुरुनगरे भाजपा कार्यकर्तृभ्य संबोधन प्रधानमंत्री मोदी उक्तवान् यत् अद्य तादृश्यः प्रशासनस्य आवश्यकता अस्ति यः शीघ्रं कार्यं कर्तुं शक्नुयात्, सुशासनं दातुं समर्थः भवेत्, समस्यायाः समाधानं कृत्वा देशः प्रगतिपथे नेतुं च समर्थः भवेत्. तेन एतदपि उक्तं यत् भाजपा दलस्य शासनम् अधुना 21 राज्येषु वर्तते, यत्र लोककल्याणाय देशस्य समृद्धे च कार्यं क्रियते. प्रधानमंत्री कांग्रेसदलोपरि स्त्रीणां प्रति अविश्वासस्य आरोपं प्रख्यापितवान्. सः अवदत् यत् कांग्रेसदलेन संसदि नारीवन्दन संशोधन विधेयकस्य विरोधे मतदानं कृतं, यस्मिन् संसदि महिलानां कृते 33% आरक्षणस्य व्यवस्था कृता आसीत्. प्रधानमंत्री राष्ट्रविकासाय कार्यं कर्तुं तथा च अमेरिका ईरान युद्धजनितानां समावानानां सम्मुखीकर्तुं जनेभ्यः एकतायाः आह्वानम् अपि अकरोत्. उत्तरप्रदेशराज्ये मुख्यमंत्री योगी आदित्यनाथ अद्य स्वमंत्रिमंडलस्य विस्तारं कृतवान्. भाजपा दलस्य षड् नेतारः मंत्रिरूपेण शपथं गृहीतवन्तः. రాజ్యపాలయ ఆనందీబేన్ పటేల్ వర్యయ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

విస్తారంగా పండిస్తున్నారు. ఇంత మందికి విత్తనం అందజేయటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ప్రతి రైతు చిన్న మెలకువలు పాటిస్తూ వారి విత్తనాన్ని వారు ఉత్పత్తి చేసుకున్నట్టయితే వారికి నాణ్యమైన విత్తనం కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న వరిలో అన్ని సూటి రకాలే కాబట్టి రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనం చేసుకోవచ్చు. మనము విత్తనము ఎంపిక చేసుకునేటప్పుడు ధృవీకరణ విత్తనం కనుక మనం చేసుకోవాలంటే మూల విత్తనాన్ని మనము విత్తనోత్పత్తి సంస్థల నుంచి సేకరించుకోవాలి. దీనికోసం ఆ సేకరించిన విత్తనాన్ని తర్వాత కార్బండిజిమ్ 1 గ్రాము శిలీంద్రంతో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనము నారు పోసుకోవాలి. 1 ఎకరానికి మనం విత్తనోత్పత్తి చేయాలంటే 2 గుంటల వరకు నారుమడి సరిపోతుంది. దానికోసం దొడ్డు గింజ రకాల విత్తనోత్పత్తి అయితే మనకి 25 కిలోలు, అదే సన్నగింజ రకాలు అయితే 15 కిలోల విత్తనం వరకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని 2 గుంటల నారుమడిలో కనుక పోసుకున్నట్టయితే మనకి ఆ నారు 1 ఎకరానికి వరకు సరిపోతుంది. కానీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనము నారుమడి ఎంచుకోవటం అనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. దేంట్లో అయితే మనం నారు పోసుకోవాలనుకుంటున్నామో ఆ నారుమడిలో క్రితం పంట వరి అయి ఉండకూడదు. వరి అయి ఉంటే గనక అదే వేరే రకం వరి గనక ఆ నారుమడిలో క్రితం పంటగా వేసి ఉన్నట్టయితే దానికి మనము నీరు పెట్టి దమ్ము చేసి మురుగుదమ్ము చేసి దాంట్లో కింద రాలిపడిన గింజలు మొలకెత్తించి తర్వాత నశింపజేయాలి. అలా చేశాకే మనము నారు పోసుకోవాలి. నారు పోసుకున్నాక మనకి 1-2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ వరకు వేసుకోవాలి. వేసుకున్నాక దానికి కలుపు యాజమాన్యం కోసం బ్యూటాక్లోర్ లేదా పిట్లాక్లోర్ 5 ml 1 లీటర్ నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల తర్వాత మనం నారుమడిలో పిచికారీ చేసుకున్నట్టయితే మనకి గడ్డి నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది. అలానే 10 నుంచి 15 రోజుల తర్వాత అయితే పిస్బైరిబ్యాక్ సోడియం 0.5 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపుని నివారించుకోవచ్చు. ఇలా పెంచిన నారుని 20 నుంచి 25 రోజుల తర్వాత దాన్ని మనము నాటుకోవాలి. ముందు నాటేటప్పుడు కూడా మనము పొలంలో కిందటి పంట వరి అయి ఉండకూడదు. వరి వేసి ఉన్నట్టయితే 2-3 వారాల ముందే నీళ్లు పెట్టి మురగదమ్ము చేసుకుని అంతకుముందు విత్తనాలు ఏమైనా ఉంటే మొలకెత్తించి నశింపజేయాలి. ఆ తర్వాత మనము 1 బ్యాగ్ DAP 15 కిలోల MOP కనుక ఆఖరి దుక్కిలో వేసి దాన్ని దున్నుకోవాలి. ఆ తర్వాత 20 నుంచి 25 రోజుల నారుగా తీసుకుని మనము పొలంలో నాటుకోవాలి. ఈ నాటిన తర్వాత మనము ఎరువులు యూరియా ని 3 దఫాలుగా వేసుకోవాల్సి వస్తుంది. 15 నుంచి 20 రోజులకి మరి 1-2 బస్తాలు యూరియాని 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటిసారి నాటిన 15 నుంచి 20 రోజులు తర్వాత పిలక దశలో, తర్వాత 3వసారి 15 కిలోల MOPతో కలిపి యూరియాని చిరుపొట్ట దశలో మనము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలానే కలుపు యాజమాన్యం కోసం పిట్లాక్లోర్ కూడా పిచికారీ చేసుకున్నట్టయితే కలుపును నివారించుకోవచ్చు. ఈ నాటేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే స్వల్పకాలిక రకాలైతే కనీసం 55 మొక్కలు ఒక కుదురులో 1 చదరపు అడుగులకు ఉండేటట్టు చూసుకోవాలి. అలానే దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుర్లు, మధ్యకాలిక రకాలైతే 44 కుదుర్లు వరకు 1 చదరపు అడుగులో ఉండేటట్టు మనం నాటుకోవాలి. ఈ విత్తనోత్పత్తిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఏదైనా వరి పంట, వేరే రకాల వరి పంట ఉంటే కనీసం 3 మీటర్ల అంతర్దూరం పాటించాలి. దానితో పాటు మనము బెరుకుల ఎరువేత కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. బెరుకుల ఎరువేత అనేది 3 దశల్లో చేసుకోవాలి. అది పూత దశ, గింజ పొట్ట పోసుకునే దశ, గింజ గట్టిపడే దశ. వీటిల్లో మనము కంపల్సరిగా కెలీల ఎరువేత చేసుకోవాలి. దుబ్బు దశలో మనము కెలీల ఎరువేత చేసినప్పుడు దుబ్బు యొక్క దుబ్బు చేసే పద్ధతి, ఆకు యొక్క వెడల్పు, పొడవు ఇవన్నీ చూసుకుని బెరుకుల్ని ఏరివేయాలి. పూత దశలో గనక మనము కెలీల ఎరువేత చేసినట్టయితే ముందు లేక ఆలస్యంగా పూతకొచ్చిన మొక్కలను, అలానే పూత యొక్క పిప్పొడి యొక్క రంగు మరియు పోటాకు యొక్క ఆకారం దాన్ని బట్టి మనము బెరుకుల్ని గుర్తించి ఏరివేయాలి. గింజ కట్టే సమయంలో అయితే గింజ యొక్క రంగు, ఆకారం, పరిమాణం, వెడల్పు ఇవన్నీ గమనించుకుని వేరేగా ఉన్న బెరుకులను తీసి ఏరేయాలి. ఇలా మనము కేళీల ఎరివేత చేసుకున్నట్టయితే విత్తనం యొక్క జన్యు స్వచ్ఛతను కాపాడుకోవచ్చు. కేళీల ఎరివేత అనేది విత్తనోత్పత్తిలో చాలా ముఖ్యం. తర్వాత పంట కోసేటప్పుడు కూడా చేతులతో కోయటం చాలా మంచిది. హార్వెస్టర్లు కనుక వాడినట్టయితే హార్వెస్టర్లను బాగా శుభ్రం చేశాకే మనము
కోత కోయాలి, లేకపోతే వాటిల్లో కల్తీ

0: వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తిలో మెళకువలు, ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం పల్లవి గారు అందించే వివరాలు.
1: ఇవాళ వరి విత్తనోత్పత్తిలో మనం పాటించాల్సిన మెళకువల గురించి చెప్తాను. వరి పంట స్వపరాగ సంపర్కపు పంట కాబట్టి విత్తనోత్పత్తి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే వరి

0: కలిసి మనకి విత్తన యొక్క జన్యు స్వచ్ఛత తగ్గే అవకాశం ఉంటుంది. లేదా హార్వెస్టర్లను ఒకసారి పొలంలో పంపించి సగం ట్యాంక్ నిండాక ఆ వచ్చిన గింజలను తీసేసి తర్వాత మన విత్తనాన్ని మనం తర్వాత కోసిన దాన్ని విత్తనంగా వాడుకున్నట్టయితే మిషన్లో బెరుకులున్నా అవి వాటిల్లో పోతాయి. ఈ కోసిన విత్తనాన్ని తర్వాత మనము జాగ్రత్తగా 12% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టిన విత్తనాన్ని కొత్త గోనె సంచుల్లో గానే నిల్వ చేసుకోవాలి. పాత విత్తనాలు ఏమైనా ఉంటే ఆ సంచుల్లో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణంగా కొత్త గోనె సంచుల్నే వాడుకుని ఇలాంటి ఏవైనా తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించినట్టయితే సమయానుకూలంగా మామూలు మనం పంటకి ఏవైతే పిచికారీ చేస్తామో అవన్నీ చేసుకుని వాటిని కూడా నివారించుకోవాలి. ఇలా అన్ని పద్ధతులని జాగ్రత్తగా పాటించినట్టయితే మనకు కావాల్సిన నాణ్యమైన విత్తనాన్ని మనమే పండించుకోవచ్చు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
6: వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగవెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు

0: ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కీ యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ,
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచస్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద

0: తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్తాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా రెండవసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి

0: హలో, జీవకంచె మొక్క కరోండా గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, ఇంకా ఇప్ప పువ్వు నుండి మహమా తయారీ గురించి మోజేర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో పనిచేస్తున్నాను. ఈరోజు మీకు కరోండా జీవకంచ మొక్క గురించి నేను వివరిస్తాను. కరిస్సా కరాండస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది జీవకంచకు అనువైన మొక్క. కరోండా దీన్ని మనము వాక్కాయ లేదా కలిమికాయలని కూడా అంటాము. వీటికి మునదలిన గట్టి ముళ్ళు జతలుగా కలిగి ఉండడం వల్ల ఈ మొక్కను కంచ కొరకు ఉపయోగిస్తారు. కరోండా మొక్క ముళ్ళు దృఢంగా మరియు బలంగా ఉంటాయి, కాబట్టి దీన్ని క్రెస్ట్ తోన్ అని కూడా అంటారు. కరోండా మొక్క ముళ్లతో కూడిన పొద మరియు గుబురుగా శాఖోపశాఖలుగా పెరిగే బహువార్షిక మొక్క. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు, కనుక మెట్ట ప్రాంతాలకు అత్యంత అనువైనది. దీని యొక్క ఉపయోగాలు: ఈ మొక్కలు దట్టంగా పెరుగుతూ ముళ్లను కలిగి ఉండడం వలన పండ్ల తోటల చుట్టూ కంచెగా ఉపయోగిస్తారు. కరోండా కాయలు ఐరన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, తద్వారా రక్తహీనతను తగ్గించుటకు ఉపయోగపడతాయి. కరోండా కాయలను నిల్వ పచ్చళ్లుగాను చట్నీలుగాను ఉపయోగిస్తారు. కరోండా మొక్క వేర్లు, ఆకులు మరియు కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కరోండాను జామ్, జెల్లీ, స్క్వాష్, క్యాండీ మరియు సిరప్ల తయారీకి ఉపయోగిస్తారు. కరోండా కాయలను జ్యూస్ మరియు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కరోండాను ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును. ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ మొక్క తట్టుకుంటుంది, కానీ ఈ పంట అధిక వర్షపాతము, తక్కువ ఉష్ణోగ్రతను మరియు నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చును. ముఖ్యంగా మెట్ట భూములలో, చేలగట్ల మీద మరియు కంచెల చుట్టూ పెంచవచ్చును. అంతేకాక ఏక పంట కూడా సాగు చేసుకోవచ్చును. దీనికి ఎలాంటి నేలలు సరిపోతాయంటే, మురుగు నీరు పోయే సదుపాయం కలిగిన అన్ని నేలలు అనుకూలము. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్లతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చును. ఇది కాయల రంగుని బట్టి దీనిని 3 రకాలుగా విభజించారు: ఆకుపచ్చ రకం, గులాబీ రకం, తెలుపు రకం. మన దగ్గర ఎక్కువగా తెలుపు రకం, ఎరుపు రకం ఎక్కువగా ఉంటాయి. పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని ఊరగాయ రకాలు, కోత రకాలు అలా వినియోగించారు. దీంట్లో ఎక్కువగా ఏంటంటే పంత్ మనోహర్, పంత్ సుదర్శన్, కొంకన్ బోల్డ్ రకాలు అనేవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఈ మొక్కలు మనం వేసుకోవడానికి FRS ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో మనకి మొక్కలు లభ్యమవుతాయి. అలాగే ఉద్యాన పరిశోధనా స్థానము మల్యాల్లో కూడా ఈ మొక్కలు 20 రూపాయలకి మీకు దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని మీరు పొలం గట్లలో గాని మీరు మీ పొలంలో నాటుకోవచ్చును. ఇది విత్తనం లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా చేయవచ్చును. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయదలిచినప్పుడు తాజా విత్తనాలని జూలై, ఆగస్టు నెలల్లో సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే కొలది విత్తనం మొలక శాతం అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో 1 సంవత్సరం వయసున్న కొమ్మలను కత్తిరింపు చేసి IBA ద్రావణంలో ముంచి నాటినట్లయితే వేర్లు బాగా వస్తాయి. నాటుట ఎలా అంటే, ఆరోగ్యవంతమైన మొక్కలను ఏక పంటగా లేదా కంచ పంట కొరకు 50x50 సెంటీమీటర్ల కొలతతో గుంతను తీయాలి. గుంతలో తవ్విన మట్టిని, పశువుల ఎరువుని నింపి గుంతను నింపి మొక్కలను జూన్, జూలై మాసంలో నాటుకోవాలి. వర్షాకాలంలో నాటడం వలన నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండి మొక్కలు బాగా నిలదొక్కుంటాయి. ప్రధాన పంటగా మరియు అంతర పంటగా నాటుటకు 2 మీటర్ల దూరంలో, కంచెగా నాటుటకు 1x1.5 మీటర్ల ఎడంగా నాటుకోవాలి. దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను ఇస్తాయి. కానీ మనం ప్రస్తుతం కరోండాని ఎక్కువగా కంచెగా మాత్రమే సాగు చేస్తున్నాము. కరోండాని ఏక పంటగా లేదా కంచ పంటగా సాగు చేయదలిచినప్పుడు కాపుకి వచ్చిన మొక్కలకు జూన్, జూలై మాసంలో 15-20 కిలోల పశువుల ఎరువు వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూతకి ముందు పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుండి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరము పశువుల ఎరువుని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు కూడా భూసార పరీక్ష ఆధారంగానే రసాయన ఎరువులు వేసుకోవాలి. 4 సంవత్సరాలు ఆ పైన మొక్కలకి 200 గ్రాముల నత్రజని, 75 గ్రాముల ఫాస్ఫరస్, పొటాష్ 120

0: గ్రాములు ఇవ్వాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కొత్తగా నాటిన మొక్కలు నిలదొక్కునే వరకు నిదానంగా పెరుగుతాయి, కావున క్రమ పద్ధతిలో నీటిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మొక్క నిలదొక్కున్న తర్వాత నీరు అంతగా అవసరం ఉండదు, ఎందుకనగా ఇది మొండి జాతి మొక్క కావున నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి పూత పూసి కాయలు కాస్తాయి, 4వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడిని ఆశించవచ్చును. పూత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై జూలై ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి, మేలల నుండి పచ్చికాయలు దొరుకుతాయి. కరోండా మొక్కలను మొదటి 2 లేదా 3 సంవత్సరాల గుబురుగా కంచెకు అల్లుకునేటట్లు పెంచుకోవాలి. కరోండా మొక్కలను 2 లేదా 3 సంవత్సరాల కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు. దీంట్లో 4 లేదా 5 సంవత్సరాల తర్వాత గుబురు ఎక్కువగా ఉంటే, ప్రధాన పంటకు అడ్డంకిగా ఉంటే కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు 400 నుంచి 500 కాయల దిగుబడిని ఇస్తాయి. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 5 నుంచి 7 కిలోల కాయలు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 కోతలు తీసుకోవచ్చును. 1 కిలో కాయల్లో సుమారుగా 250 నుంచి 200 కాయలు ఉంటాయి. మీకెవరికైనా రైతు సోదరులకి కరోండా మొక్కలు కావాలనుకుంటే ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డి మరియు ఉద్యాన పరిశోధనా స్థానం మల్యాల్లో ఉన్న రీసెర్చ్ స్టేషన్ లో సంప్రదించినట్లయితే మీకు అక్కడ 20 రూపాయలకి ఒక మొక్క దొరుకుతుంది. మీరు జూన్ జూలైలో ఈ పంటను నాటుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: నమస్కారం. డాక్టర్ జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెల్లా, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో భాగంగా మహువా అంటే ఇప్ప పువ్వు నుండి అనేక విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ఇప్ప పువ్వుకి మధుక లాటిఫోలియా అనే ఒక శాస్త్రీయ నామం ఉంది. మధు అంటే తేనె అని, తేనెలో ఉండే గుణగణాలన్నీ ఈ పుష్పంలో ఉంటాయి కాబట్టి తేనెలో ఉండే షుగర్స్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే మహువాలో కూడా ఫ్రక్టోజ్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఆ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కంపౌండ్స్ అంటే మూలకాలు అండ్ రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్య పరిరక్షణను చేకూర్చే అనేక ప్రయోజనాలను చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ అనేటివి. ఫ్లేవనాయిడ్స్ ఏంటంటే మనిషికి వాపు అనేది ఈ మధ్య కాలంలో అనివార్యం. ఈ వాపును తగ్గించడానికి, ఈ వాపునే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ వాపే క్యాన్సర్ కి దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా మెన్స్ రక్షణని కల్పించడానికి ఈ మహువా పూల నుండి తీసిన అనేక రసాలని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఈ మహువా చెట్లు ఒక ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చే మేలు మెట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన ప్రజలకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్ లో ఇది విరివిగా దొరుకుతుంది కాబట్టి గిరిజనులు ఆ ప్రాంతంలో నుండి ఈ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ ని మనం సేకరించి వాటి నుండి వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసేసి ఆరోగ్య ప్రయోజనం కోసం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని సమృద్ధిగా జరుపుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే వీటి యొక్క ఉప ఉత్పత్తులు తెలుసుకోవడానికి ముందు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుంటాం. ఇంత ముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అంటే ఫ్లేవనాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ వల్ల సో మనకు ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఎలాంటి అంటే వాపు ఉన్నా, శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కూడా ఈ వాపును నిరోధించే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో టర్పినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టర్పినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ అనేది విరివిగా పెరుగుతూ ఉంది, మనిషిలో మీన్స్ అనారోగ్య పాలు అవ్వడం, హార్ట్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఈ మహువా పువ్వులో ఉండే టెర్పనైడ్స్ గ్రూప్ కి ఉంది. అలాగే మనకేంటంటే సపోనిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ సపోనిన్ వల్ల, సపోనిన్ అనేది కూడా ఒక రకమైన పదార్థం, ఈ మహువా పువ్వులో ఉంటాయి. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే, సో అనేక రకాలైన మీన్స్ లైక్ గాయాలు కానీ, జీర్ణ సంబంధ వ్యాధులు కానీ, సో ఎలాంటి మీన్స్ అంటే గాయం తగిలినా కానీ ఇలాంటి సమస్యలను కూడా నివారించే గుణము అనేది ఉన్నాయి. అలాగే

టానిన్స్. ఈ టానిన్స్ అనేటివి ఏంటంటే కడుపులో జీర్ణ సంబంధ వ్యాధులు కానీ డైరియా సంబంధ వ్యాధులు కానీ జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులను కూడా నివారించే గుణాలు వీటికి ఉంటాయన్నమాట. అంటే సో శరీరంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలని నివారించే గుణంతో పాటు శీతల వీర్య అంటే మనకేంటంటే వీర్య కణాల వృద్ధిని పెంపొందించే విధంగా మనకు వీటిలో పుష్పాల్లో అనేక రకాలైన కెమికల్ కంపౌండ్స్ ఉండడం వల్ల సో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇది విరివిగా ఉపయోగించినట్టయితే మనకేంటంటే మన మనుషులకి వీర్యవృద్ధి పెంపొందించడమే కాకుండా మనకు ఆర్థిక లావాదేవీల్లో దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేకుండా అంటే సంతాన యోగ్యం పెంచే విధంగా ఈ పుష్పాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. సో కాబట్టి శీతల వీర్య అంటే అంటే మనిషిలో స్క్రోటల్ శాఖ అనేది ఉంటుంది. మన యొక్క శుక్ర ఉత్పత్తి జరిగిన తర్వాత అవి నష్టపడకుండా మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ వేడి తాకిడికి నాశనం కాకుండా పరిరక్షించి అండ్ శుక్ర కణాల యొక్క చలనాన్ని పెంపొందించి శుక్ర కణాల యొక్క పరిరక్షణ చేకూర్చే గుణాలు ఈ ఇప్పపువులో ఉన్నాయి. కాబట్టి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీటి నుండి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు అండ్ వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో జ్యూస్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది వివిధ రకాలైన విధి విధానాలని మేము అవలంబిస్తున్నాం. ఈ విధి విధానాల్లో ఏంటంటే ఈ సంవత్సరం దొరికిన మహువా పువ్వులని ఆర్ అదర్వైజ్ ఇప్ప పువ్వులని ఒక సంవత్సరం వరకు స్టోరేజ్ చేసి వాటిని ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. అలాగే ఫ్రెష్ గా దొరికిన పువ్వుల నుండి కూడా ఇంకో రకమైన ద్రావణం తయారు చేసేసి న్యూట్రీ బివరేజ్ రూపంలో వచ్చే నెలలో మేము వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి మనకు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మహువా పువ్వుల నుండి మనం అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేసి మార్కెట్ లో విక్రయించే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకుని విక్రయించినట్టయితే వ్యాపారవేత్తలకి ఉపయోగం కలగడమే కాకుండా ఎవరైతే గ్రో చేస్తున్నారో ఫార్మింగ్ కమ్యూనిటీకి గాని రాబోయే తరంలో యంగ్ జనరేషన్ కి అంటే జెంజిసి కూడా వ్యాపారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్టప్స్ కూడా మనం అవలంబించవచ్చు. ఇది ఎందుకంటే వీటి మీద దృష్టి ఎందుకు సాధించాలంటే ఈ మధ్య కాలంలో కళ్ళలో కూడా కల్తీ, తాగి నీటిలో కల్తీ, అలాగే మనం తాగే బివరేజెస్ లో కూడా కల్తీ కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని కల్తీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి కల్తీ ప్రదేశంలో ఆరోగ్య పరిరక్షణ ఇచ్చే విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం మార్కెట్ లో ప్రవేశపెట్టగలిగితే ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు అడవి ప్రాంతంలో విరివిగా దొరికే ఈ పువ్వుల్ని గిరిజనుల ద్వారా మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక లబ్ధి కలిగే విధంగా వాళ్లకు దోహదపడుతూ మన ఆర్థిక వ్యవస్థని ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మనకు మన ప్రాంతంలో దొరికే మొక్కల నుండి విరివిగా దొరికే ఈ పుష్పాలను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు మన ప్రాంతంలో ఏర్పడే ఒక రకమైన బివరేజెస్ తయారు చేసేస్తే స్థానికంగా మనం ఎక్కువ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలి. మన మహువా ప్లాంట్స్ ని కూడా మనం పెంచుకొని రాబోయే కాలంలో ఇది ఒక పూర్వకాలం నుండి ఒక మంచి పంటగా ఉండేది కానీ దీన్ని మైనర్ ఫ్రూట్ గా నిర్ధారించారన్నమాట. అంటే తక్కువ మోతాదులో మనం కల్టివేషన్ చెయ్యమన్నమాట. ఓన్లీ మనకు తెలిసినవేంటి మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్లు, అరటి చెట్లు, వీటిని మాత్రం మనం ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేస్తున్నాం. దాని స్థాయిలో ఎందుకంటే ఈ మహువా చెట్లు ఏంటంటే నీటి ఎద్దటిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్కలు కాబట్టి వీటి నుండి ఆర్థిక లాభం పెంపొందించే విధంగా మనం ఫ్యూచర్ లో ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు ఏర్పడినా సో నీటి ఎద్దటి ఏర్పడినా అలాంటి ప్రదేశాల్లో సో మనం ఇలాంటి పంటలు పెంచుకున్నట్టయితే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని రైతు సోదరులకు ఏంటంటే కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని వాళ్ళ యొక్క నికర ఆదాయం పెంపొందించుకోగలిగితే మన లైఫ్ స్టైల్ గాని సాంకేతికంగా గాని అండ్ ఆర్థికంగా గాని మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మహువాతో పాటుగా మేము ఏంటంటే బ్యూటియా మోనోస్పర్మ, ఈ బ్యూటియా మోనోస్పర్మ నుండి అనేక రకాలైన క్రీములు కూడా తయారు చేసాం. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ దొరికే స్థానికంగా ఉండే మొక్కల్ని మనం పరిగణలోకి తీసుకుని సాగులోకి మనం వీటిని తీసుకొచ్చినట్టయితే మనకు సాగు విధానాల ద్వారా సో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కల యొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు విరివిగా దొరికే అడవి

0: ప్రాంతంలో దొరికే ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈ పండ్లని మనం, ఎందుకంటే ఇవి అడవి ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో నీటి సమస్య, గాలి సమస్య, వాతావరణంలో మార్పులు ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి తగ్గట్టు మనం ఫార్మింగ్ సిస్టమ్ ని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే తప్ప మనకి రాబోయే కాలంలో ఈ గడ్డు పరిస్థితుల నుండి మనం బయటపడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భ మనకు మన స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం డొమెస్టికేషన్ చేసుకొని, అంటే మిగతా మొక్కల్ని ఎలాగైతే మనం సాగులోకి తీసుకొచ్చామో అలాగే ఈ మహువా మొక్కలను కూడా సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ దీనికి ఎక్కువగా ఉంది, అంటే వీటిలో ఉండే గుణాలు అనేకం. అంటే ఇందులో ఇది ఒక పోషకాల గని. సో కాబట్టి మోరింగ గురించి విస్తృతంగా మేము పరిశోధన చేసినప్పటికీ తర్వాత మాకు కనిపించిన ఒకే ఒక పుష్పం ఏంటంటే ఈ మహువా పుష్పం. సో కాబట్టి మహువా పుష్పంలోనే కాకుండా మహువా విత్తనాల్లో ఒక నూనె అనేది దొరుకుతుంది. ఈ నూనెకి గాయాలను మాన్పించే గుణం ఉంటుంది, మీన్స్ స్కిన్ కి సంబంధించిన రోగాల్ని నయం చేసే గుణం ఉంటుంది, నెత్తిలో మనకు చుండ్రు ఏర్పడడం, పేళ్లు రావడం వీటిని కూడా నిరోధించే శక్తి ఉంటుంది. కేశ పోషణకి ఎక్కువగా వీటి ఉపయోగం వల్ల మనకి ఏంటంటే ఆర్థికంగా మనం బలోపేతం అవడానికి చాలా గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము షాంపూలో అండ్ హెయిర్ ఆయిల్ లో కూడా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మా ఆయిల్, హెయిర్ ఆయిల్ రికమెండెడ్ బై ఏంటంటే ఇస్రో సైంటిస్ట్ రవికుమార్ గారు కూడా ఇది చాలా మందికి రికమెండ్ చేశారు. మేము చేసిన హెయిర్ ఆయిల్ గురించి చాలా రెస్పాన్స్ కర్ణాటక ప్రాంతం నుండి, మన తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో ఇలాంటి మనం ఏవైతే ఉపయోగకరమైన ఉండే విత్తనాల నుండి మనం ఆయిల్ తయారు చేసుకుని వీటి మిశ్రమంతో మనం ఒక ఫార్ములేషన్ తయారు చేసుకున్నట్టయితే సో మనకు ఒక యూనిక్ ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక విత్తనమే కాకుండా, ఒక పుష్పమే కాకుండా, కాయనే కాకుండా, సో అలాగే చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో అనేక రకాలైన ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వీటిని సాగులోకి తీసుకురావడమే మన ముఖ్య ధ్యేయంగా నేను పరిగణిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె మిథున్. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము ఉద్యాన కళాశాల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ మోజర్ల వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగము. డ్రోన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఆ డ్రోన్ను అన్ని చాలా ఫీల్డ్స్ లో మనం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఏదైతే ఉన్నదో ఆ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పాత పద్ధతులు కాకుండా ఏరియల్ గా మనం డ్రోన్స్ తోటి ల్యాండ్ ఒక టోపోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటూ ఆ డ్రోన్ లో ఆ వెజిటేషన్ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నాలజీ ఇది. ఇప్పుడు భూమయ్య టెక్నాలజీ దాంట్లో టోపోగ్రఫీలో ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎంత నీటి లభ్యత ఉన్నది, ఆ వెజిటేషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నది, మళ్ళీ తర్వాత అక్కడ సాయిల్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి, అక్కడ ఇన్సెక్ట్ అటాక్ ఉందా లేదా లేకపోతే పిస్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేసి మనం డ్రోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఉద్యాన రంగంలో ఆ డ్రోన్స్ ను మనం జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేషన్ చేస్తా ఉన్నాము. హరిత పందిర్లు గాని ఇలాంటి వాటిలో కూడా మనం వాడుతా ఉన్నాం డ్రోన్స్. మళ్ళీ తర్వాత డ్రోన్స్ ని ఎక్కడ అంటే మనము డ్రోన్స్ ని మామూలుగా మాన్యువల్ గా రైతులు ఏం చేస్తారంటే మనకు నాప్సాక్ స్ప్రేయర్లు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి, బూమ్ స్ప్రేయర్లు అని చెప్పేసి ఆ స్ప్రేయర్లు వాడుతూ ఉండేది. దాని వల్ల రైతులకు డ్రడ్జరీ అనేది పెరుగుతూ ఉన్నది. రైతులు ఎవరు కూడా ఈ రోజులల్లో వీపు వెనకాల స్ప్రేయర్లు వేసుకొని చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల వినియోగం పిచికారీలో బాగా పెరిగింది. డ్రోన్స్ అనేది ఆర్చర్డ్ క్రాప్స్ మీద కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రిసైజ్ కంట్రోల్ గా మనం ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అని చెప్పేసి డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ తోటి మనం చేస్తా ఉన్నాము. అంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్ రిమోట్ బేస్డ్ గానే మనము చేస్తా ఉన్నాము. డ్రోన్స్ గురించి రైతులకు ట్రైనింగ్ మనము రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. దాంట్లో డ్రోన్ 3 దీది ప్రోగ్రామ్ అని చెప్పేసి స్వయం సహకార సంఘాల మహిళలకు వాళ్ళను బోనర్స్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ తెలంగాణలో చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. వివిధ రకాల ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి, పవర్మాన్ డ్రోన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ డ్రోన్ ట్రైనింగ్ ఎవరివరితో వాళ్ళు ఉండదు, మనం దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటది, ఆ టైం లోపల ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఇది చార్జబుల్ బేస్డ్ అన్నట్టు, ఫ్రీగా ఇవ్వరు ఎవరు కూడా. కాబట్టి రైతు సోదరులు ఈ డ్రోన్స్ ని ఎంత ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తే అంత వాళ్ళకు పని ఈజీగా అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పని కూడా తొందరగా అవుతుంది. మన ఫెర్టిలైజర్ యూజ్ ఏదైతే ఉన్నదో మాన్యువల్ గా కంటే డ్రోన్స్ లో తక్కువ వాడకం ఉంటుంది. ఉంటది. ఇంచుమించు ఒక 25 నుంచి 30% మన ఫెర్టిలైజర్ ఏదైతే మనం డ్రోన్స్ బేస్డ్ లో సేవింగ్స్ అయితే ఉంటది. మన వాటర్ అనేది కూడా ఏదైతే మనం డిజాల్వ్ చేయడానికి వాడతామో అది కూడా సేవ్ అవుతుంది. డ్రోన్స్

అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఖచ్చితత్వం తోటి అప్లికేషన్ చేస్తూ ఉంటది. కాబట్టి డ్రోన్స్ అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్ యొక్క ఖర్చు కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. అందుకని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బేస్డ్ గా చిన్న సన్నకారు రైతులకు డ్రోన్స్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రోన్స్ ను కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని వచ్చినాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఏంటంటే మనకు వివిధ రకాల పనిముట్లను మనకు రెంటల్ బేసిస్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పంట దుక్కులు దున్న కాడి నుంచి మనకు కోత అనంతరం విలువ ఆధారిత పదార్థాలు చేసుకునే కాడిదాక కూడా మనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ లో మనకు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మ్ మెషినరీ ఎక్విప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ఇలాంటి సదవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. రైతులే ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి డ్రోన్లను తీసుకొని వాళ్లే రెంటల్ బేసిస్ లో వాళ్ళు చేయగలిగితే ఇటు రైతులకు ఆదాయం సమకూరుతుంది, అలానే వాళ్లకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
3: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా అతడు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

కార్యక్రమంలో చివరిగా డార్లింగ్ సినిమా కోసం సూరజ్ ప్రశాంత్ని గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

పూర్వక శుభాకాంక్షలంటూ ప్రధానమంత్రి తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా అటువంటి ఉత్సాహమే కనిపిస్తోందని, ఇక్కడ కూడా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని వెల్లడించారు. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. వికసిత్ భారత్ 2047 కోసం 3 ట్రిలియన్ డాలర్ల భాగస్వామ్యం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ జీడీపీలో 10% తెలంగాణ వాటా ఉండేలా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 3 ఏళ్ల క్రితమే రీజనల్ రింగ్ రోడ్డు పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభించుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లారు. సుమారు గంటపాటు చంద్రబాబు నాయుడుతో ప్రధానమంత్రి భేటీ అయ్యారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్టంలో ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఐపీఎల్లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠపూరులో లక్నో సూపర్ జైంట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ కేవలం 13 బంతుల్లోనే మెరుపు అర్ధ సెంచరీతో విజృంభించారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాసేపటి క్రితం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం ఇప్పుడు వింటారు.
1: ఆకాశవాణి కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మిద్దె సాగు పాత్ర అనే అంశంపై హార్టికల్చర్ అర్బన్ ఫార్మింగ్ విభాగం అధికారిణి శ్రీమతి బి మంగగారితో ప్రత్యేక ముఖాముఖి వింటారు. పరిచయకర్త మహంకాళి శ్రీనివాస్.
2: ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంకి స్వాగతం. ఈ వారం హార్టికల్చర్పై మనం చర్చా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఇంట్లో కూరగాయలు పండించుకునే విధానంపై, తమ ఇంటి డాబాలపై, బాల్కనీపై, వంటగదుల తోటలు, వరండాలో సొంతగా కూరగాయలు పండించుకోవాలనే ఉత్సాహము ఎంతో మందికి ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని, వాటిలో ఉన్న అవకాశాలని ప్రజలకు తెలియజేయడానికి మనతో తెలంగాణ ఉద్యానవన శిక్షణ సంస్థలో అర్బన్ ఫార్మింగ్ విభాగ హార్టికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న బి మంగగారు ఉన్నారు. మంగగారు స్వాగతం అండి. నమస్కారం అండి.
3: నమస్తే అండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా, ఈ అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు చిరుధాన్యాల ప్రాసెసింగ్ ప్రాముఖ్యతను వివరిస్తారండి?
3: తప్పకుండా అండి. మన తెలంగాణ రాష్ట్రంలో కూరగాయలు, అదే విధంగా చిరుధాన్యాలైనటువంటి జొన్న, రాగులు, ఊదలు, సామెలు, అరికెలు, ఇవన్నీ కూడా కావలసిన మొత్తంలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉంటాయి. వీటిని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మహబూబ్ నగర్, గద్వాలు, వికారాబాదు, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలలో పండించడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ చిరుధాన్యాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 డిక్లరేషన్ చేయడం జరిగింది. దీనికంటే ముందుగానే మన భారత ప్రభుత్వం 2018 చిరుధాన్యాల సాగుకి ఎంకరేజ్ చేయడం కోసము మన నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఈ వేదికగా మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. లహరీబాయి అనే ఒక మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళ దాదాపు 250 రకాలైనటువంటి

0: వంటి చిరుధాన్యాల విత్తనాలను సేకరించి తను ఒక సీడ్ బ్యాంక్ మేనేజ్ చేస్తూ మిల్లెట్ క్వీన్ గా పేరొందడం జరిగింది. అదేవిధంగా తనను పద్మశ్రీ కూడా వరించడం జరిగింది. ఈ కాలంలో మనకు మిల్లెట్స్ పైన ఎంత ప్రాముఖ్యత ఉందో కొన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే చాలా ఆవశ్యకత ఉందని పేర్కొనవచ్చు. వీటితో పాటు కూరగాయలు కూడా, మనకి ప్రతి సంవత్సరం కూడా కూరగాయల ఉత్పత్తిలో మన దేశం 2వ స్థానంలో ఉంటుంది, చైనా 1వ స్థానంలో ఉందని చదువుకుంటాం. ఇలాంటి మంచి అవకాశం ఉన్నటువంటి మన నేలలు, వాతావరణం కూరగాయల ఉత్పత్తికే కాదు సాగుకు కూడా చాలా అనుకూలం. అయితే మన తెలంగాణలో ఎక్కువ మొత్తంలో టమాటలు, ఉల్లిగడ్డలు, అదేవిధంగా వంకాయలు, ఆకుకూరలు, బెండ, బఠానీలు, కొన్ని రకాలైనటువంటి ఆనియన్ వెరైటీస్, అంటే మన దైనందిన జీవితానికి కావలసినటువంటి కూరగాయలను పండించడం జరుగుతుంది. సో ఇలాంటివి అన్ని కూడా జరిగినప్పుడు మనము ప్రాసెసింగ్ అనే పద్ధతుల ద్వారా సంవత్సరం అంతా కూడా ఉపయోగించడం కోసమే ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. మనకు ఇదేం కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి మనం వంటబట్టించుకున్నటువంటి ఊరగాయలు పెట్టడం కావచ్చండి, ఉరుగులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వెన్నెతో పెట్టిన విద్య. కాకపోతే వాటిలో కొన్ని డిసడ్వాంటేజ్ ను ఓవర్కమ్ చేస్తూ నూతన పద్ధతులలో కూరగాయలను, అదేవిధంగా చిరుధాన్యాలను భద్రపరచుకొని వినియోగించుకోవడం కోసమే ఈ ప్రాసెసింగ్ పద్ధతులు అనేటివి సహాయపడతాయి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటారండి, అంటే పంట కోసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసాము, ఇంతమంది రైతులు టమాటాను అంతా రోడ్ల మీద పారవోసిపోయడం జరిగింది, లేకపోతే పంట పొలాలనే వదిలేయడం జరిగింది. వీటిని ఉపయోగించి టమాటో సాసు, ప్యూరీ ఇవన్నీ చేస్తారు అని తెలియకపోవడం వల్ల, తర్వాత వాటిని ఏ విధంగా మార్కెట్కి తరలించుకోవాలి అనేది అవగాహన లేకపోవడం వల్ల, సో ఇలాంటి నష్టాలను కూడా మనము కొంతవరకు తగ్గించుకొని లాభాల బాట వైపు పట్టడానికి ఈ ప్రాసెసింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇదే విధంగా మనకి ఆహార మరియు పోషకాహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అంటారండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో అన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్లు సమృద్ధిగా ఉండట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైనటువంటి విటమిన్లు కావచ్చు, ప్రోటీన్లు కావచ్చు, ఇవి అవైలబుల్ ఉంటాయి. కానీ మనకు చిరుధాన్యాలను చూసినట్లయితే ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉండి మన డైజెషన్ ట్రాక్ అనేది చాలా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. ఇంతేకాకుండా డిమాండ్ అండ్ సప్లై, ఇప్పుడు మనకి రబీ సీజన్ వచ్చింది అనుకోండి, అప్పుడు జొన్నలు ఒక 20 రూపాయలకు 30 రూపాయలకు కేజీ మాత్రమే ఉంటాయి. కానీ సమ్మర్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 80 నుంచి 100 రూపాయల కేజీ దొరుకుతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మనం తగ్గించుకోవడానికి ఎప్పుడైతే పంట కోసిన వెంబడే వాటిని మనం ప్రాసెసింగ్ పద్ధతులలో ఏంటి పాప్కార్న్స్ చేసుకోవడమా, లేకుంటే పిండి పట్టించుకోవడమా, ఇలాంటి పద్ధతులను చేసుకోవడం వల్ల వాటిని మనం ఉపయోగించుకోవచ్చు.
1: తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో ఏ కోర్సెస్ మీరు అందిస్తారండి? ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటండి?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో ఉన్నటువంటి ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్స్ దాదాపు ఒక 22 లక్షల వారికి ఉంటాయి. వీటిలలో కొంతమంది అయినా మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి పెంచుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ పెంచుకోవడంలో ఎదురయ్యేటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు, మొక్కలు ఎలా పెంచుకోవాలి, మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, విత్తనాలను మనం ఎక్కడ ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎలాంటి దాంట్లో పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చీడ సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి ఆ రసాయన మందులు వాడకుండా మన సేంద్రియ విధానంలోనే కంట్రోల్ చేసుకోవాలి అనే వాటి గురించి మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ సెకండ్ సాటర్డే, అదే విధంగా 4th సండే రోజు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు టెర్రస్ గార్డెన్ లలో ఎక్కువగా కూరగాయ మొక్కలు, అదే విధంగా పండ్ల మొక్కలు, పూల మొక్కలు, వీటితో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో వట్టివేరు అలాంటివి సాగు చేసి వాళ్ళు ఎక్కువగా అమౌంట్ తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. అందుకోసమని మేము ఈ అర్బన్ ఫార్మింగ్ విభాగం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మిద్దె తోటదారులకు, అదే విధంగా సిటీ డ్వెల్లర్స్ కి కూడా అప్పుడప్పుడు మేము కావాల్సినటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకుంటే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి పెద్ద టౌన్లు కూడా ఉన్నాయి, సో అక్కడ కూడా మీరు ఉన్నారా, ఉంటే ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: ఆల్మోస్ట్ మిద్దె తోటలు అనేటివి అని మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లోనే కాదండి, మనకున్నటువంటి ప్రతి మున్సిపాలిటీ ఏరియాలలో ఉండడం జరిగింది. రీసెంట్ గా MAUD వాళ్ళతో కూడా మేము టైఅప్ అయ్యి ప్రతి ఒక్క గ్రేటర్ మున్సిపాలిటీలతో కలిసి మేము ఈ మిద్దె తోటల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అక్కడ కూడా మేము కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
1: పాలసీ పరంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఈ అర్బన్ ఫార్మింగ్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తుందండి?

0: ఇప్పుడు కదండి మన ఊరు మన కూరగాయలు అనే పథకంతో 2013-14 సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఈ విధంగా ట్రైనింగ్లు నిర్వహిస్తూ, నర్సరీ మేళాలు లాంటివి కొన్ని కండక్ట్ చేస్తూ, అదే విధంగా హైటెక్స్ ఎగ్జిబిషన్లలో ప్రచారం చేస్తూ 60,000 మంది పైచీలకు మేము శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మేళా, అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ అనేది ఒకటి నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకాలుగా కొన్ని బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది.
1: మీరు ఇందాక మెన్షన్ చేశారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కి ఒక పాలసీ తీసుకొచ్చారు 2018ని చిరుధాన్యాల సంవత్సరంగా పెట్టారండి. అలాగే ప్రభుత్వ పాలసీలో ప్రాసెసింగ్ యూనిట్స్ ని చాలా పెద్ద ఎత్తున మొదలు పెట్టాలని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పారు. సో తెలంగాణలో ఏమైనా యూనిట్స్ ఏమన్నా మీరు ప్రోత్సహిస్తున్నారా అలాంటి యూనిట్స్ ని?
0: అంటే మేము అని కాదు కానీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని రాజేంద్ర నగర్ లో ఉందండి, వాళ్ళు కూడా ఈ రీసెంట్ గా ఇలాంటి కసరత్తు చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ ని ఎలా తయారు చేయాలి, ఏంటి ప్రొడక్షన్ అందరూ చేస్తారు రైతులు, కానీ ప్రాసెసింగ్ వెళ్లే వైపు మాత్రం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బిజినెస్ చేయాలని అవగాహన ఉత్సాహం ఉన్న వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రీసెంట్ గా ప్రపోజల్స్ కూడా పెట్టాము. ఒకవేళ వాళ్ళకి అప్రూవల్ వస్తే మనకి తొందరలోనే దానిపైన శిక్షణ కార్యక్రమాలు, కావలసినటువంటి ఎన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది.
1: సాధారణంగా కూరగాయలని తరగడం లేదా వండటానికి మాత్రమే మనం ప్రాసెసింగ్ అంటారు. అయితే మీరు ఏదైతే బోధిస్తున్నారో దాంట్లో మోడర్న్ ప్రాసెసింగ్ మెథడ్స్ అని అంటున్నారు, వాటి గురించి వివరిస్తారండి.
0: మోడర్న్ పద్ధతులు అంటే ముఖ్యంగా ఇప్పుడు మన ఇళ్లలో చేసుకునే వాటిపైనే నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి పరికరాలు లేకుంటే ఇంప్లిమెంట్స్ కొనాలంటే లక్షలలో కూడి ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లో దొరికే వాటితో ఏ విధంగా చేసుకోవచ్చు, ఇప్పుడు ఎండబెట్టడం అందరూ ఈజీగా చేస్తారు. సో టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఏంటంటే పల్పు ఒకవైపు తీసేసి పొట్టు ఒకవైపు తీసేసి చేసుకుంటే మనకి టమాటా పొడి ఈజీగా అవుతుంది. ఇలాంటి కొన్ని మెలకువలు తెలియకపోవడం వల్ల ఆ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది. అంటే డిస్కలరేషన్ రావడం గానీ లేకపోతే మైక్రోబియల్ కంటామినేషన్ అవ్వడం గానీ జరుగుతుంది. అదే విధంగా మనం ఆనియన్ కూడా సన్నగా తరిగి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ హైదరాబాద్ లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది కాబట్టి బయటనే పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొకటి క్యానింగ్ అనే మెథడ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా టమాటా ప్యూరీని హై టెంపరేచర్స్ వద్ద పెట్టేసి బాయిల్ ఒక 5 to 6 మినిట్స్ చేసినట్లయితే ఈ క్యానింగ్ ప్రోడక్ట్స్ కూడా మనకి దాదాపు 6 to 8 నెలల పాటు నిలువ ఉంటుంది. ఇంకా మనకు చాలా పాత పద్ధతులైనటువంటి ఉప్పుతో నిలువ ఉంచుకోవచ్చు, నిమ్మకాయ పచ్చడి కావచ్చు లేకపోతే మిరపకాయలు కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మనం రెగ్యులర్ గా చేసుకోవడానికి ఉంటుంది.
1: మన ఊర్లలో చూస్తే మోస్ట్లీ నాన్ వెజ్ ఏదైతే ఉందో దాన్ని ఉప్పుతో మీరు అన్నట్టుగా నిల్వ చేసే పద్ధతులు ఏవో ఉన్నాయి, సో అదేనా మీరు అనేది?
0: అవునండి అవే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఎక్కువగా తడి లేకుండా చూసుకోవాలి. రెండవది మనం చేసిన తర్వాత దాన్ని ఎయిర్ టైట్ కండిషన్ లోనే పెట్టాలి, అలా కాకుండా మూత తెరిసేసి దాన్ని వాడుకుని ఉండడం వల్ల మైక్రోబియల్ కంటామినేషన్ అవుతుంది. ఇంకొకటి మాయిశ్చర్ శాతం కూడా, మనం ఏదైతే ప్రోడక్ట్ చేస్తున్నామో అందులో మాయిశ్చర్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే పురుగు పట్టడము ఇలాంటివన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి.
1: కూరగాయలు ప్రాసెస్ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచేలాగా తయారు చేసే వివిధ ఉత్పత్తుల వివరాలు ఏంటండి?
0: టమాటాలని ఏంటంటే సాస్, జాము, జెల్లీ ఈజీగా. ఇప్పుడు అదే మనం బేకరీకి పోతే ఒక చిన్న ప్యాకెట్ 2 to 2.5 రూపాయలకు అమ్ముతారు. అదే మన ఇంట్లో వితౌట్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా చేసుకోవడం వల్ల ఖర్చు అవ్వడం పోవడంతో పాటు ఆరోగ్యం కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళు ఎంత ప్రిజర్వేటివ్స్ వేస్తారో తెలియదు, ఏమీ తెలియదు. మళ్ళీ మనం కళ్ళ ముందు తయారు చేసుకున్నది మన ఫ్రిడ్జ్ లో దాదాపు 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇవి కాకుండా డీహైడ్రేట్ ఉత్పత్తులు అంటారండి, ఏంటి ఇవి? ఎండబెట్టేటివే. వీటిలో ఎక్కువగా మనకి ఉల్లిపాయ పొడి, ఇప్పుడు చూసినట్లయితే ఆనియన్ది, మామిడికాయతో ఈ సీజన్లో ఆమ్చూర్ అని ఉంటది కదా, మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ, కానీ ఈ ఎండలకి మనం మామిడికాయలు పుల్లడి తీసుకొచ్చుకొని పైన చెక్కు తీసేసి ఫ్లేక్స్ లాగా కట్ చేసేసి బ్రిటిల్ సౌండ్ రావాలి తుంచినప్పుడు, కొందరు పచ్చియే వేసేస్తారు, అలా కాకుండా బ్రిటిల్ సౌండ్ వచ్చిన వాటిని మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ ఆమ్చూర్ ని మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు.
1: ఈ ప్రాసెస్ చేసిన కూరగాయలు ఏమైనా వాటిలో పోషక విలువలు ఎలా కోల్పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: ఈవెన్ ఇప్పుడు మనకి కూరగాయలైనా మిల్లెట్స్ అయినా కూడా మనము అందరికీ ఒక అపోహ ఉంటది, వండిన తర్వాత బాయిలింగ్ చేయడం వల్ల పోషకాలు పోతుంటాయి అని. అలా కాకుండా మిల్లెట్స్ లో వాడే పద్ధతులను బట్టి, ఎప్పుడు కూడా మనం మిల్లెట్స్ ని దాదాపు 4 గంటల నుంచి 5 గంటల వరకు నానబెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి ఫైటోటానిన్స్ అనేటివి వెళ్లిపోయి మన హెల్త్ కి కావలసినటువంటి విటమిన్స్ కావు మినరల్స్, ఎందుకంటే ఇవి మనకు మామూలు

0: మామూలుగా కూరగాయలలో చాలా తక్కువలో ఉంటాయి, కానీ మిల్లెట్స్లలో మాత్రం మినరల్స్ కాంటెంట్స్, అదేవిధంగా అమైనో యాసిడ్స్ ఇలాంటివి మన బాడీకి కొద్ది మొత్తంలో అవైలబుల్ అయ్యేటువంటి ఇవి వీటిలలో ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి కంపల్సరీ మనము ఎప్పుడైతే మిల్లెట్స్ ను వాడాలనుకుంటామో దాదాపు 5 నుంచి 6 గంటలు నానబెట్టి తీసుకోవాలి. ఒకవేళ లేదు, మనం పొడిగా పట్టిస్తాము అనుకున్నప్పుడు వాటిని నానబెట్టిన తర్వాత బాగా ఎండబెట్టేసి పొడి పట్టించుకోవాలి. ఇలా పొడి పట్టించుకొని ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ లో నాకు తెలిసి అందరూ కూడా పొద్దున్నే అంబలి తాగడం అలవాటు ఉంటది. అది రాగిది కావచ్చు, లేకపోతే జొన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏం చేస్తారు, షాప్ నుంచి తీసుకెళ్లి పిండి పట్టించేసుకొని దాన్ని డైరెక్ట్ పోసేసుకుంటారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ మన డైజెషన్ సిస్టమ్ ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఇప్పుడు అది తీసుకొచ్చి మన పొట్టలో వేయడం వల్ల కొందరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, లేకుంటే డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివి అన్ని జరుగుతుంటాయి. సో ఖచ్చితంగా మీరు 5 నుంచి 6 గంటల పాటు మిల్లెట్స్ ని నానబెట్టి ఎండబెట్టిన తర్వాత పొడి చేపించుకోవాలి. లేదు మనకి ఇది కుదరదు అనుకుంటే కనీసం మనం ఆ పొడిని ఒక 2 గంటలైనా వేడి నీటిలో నానబెట్టుకుని జావగా చేసుకుని తాగితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి.
1: మీరిచ్చే శిక్షణ కార్యక్రమాలు కేవలం అవగాహన కోసమేనా, లేతే స్వయం ఉపాధి లేతే వ్యాపార యూనిట్ ప్రారంభించడానికి మీ సంస్థ ఏమైనా వాళ్ళకు సహాయం చేస్తుందండి?
0: అంటే ఇది ఒక అవగాహన కోసమే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాలు బాగుండాలి అంటే ఇంటి మహిళకి ఖచ్చితంగా మనకు గృహిణికి తెలిసి ఉంటది, గృహ వైద్యము గృహి చిట్కాలు అంటారు కదా, అందుకోసం మేము ఫోకస్ చేశాం. ప్రస్తుత కాలంలో మనం రెడీ టు సర్వ్ రెడీ టు ఈట్ అనేటివి ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని చెయ్యరు, అలా చేయడం వల్ల మన హెల్త్ పాడైపోతుంది. సో మనకి ఇంటి ఇల్లాలకి తెలిస్తే ఆ ఇంట్లో ఉన్న 4 ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల కొంతలో కొంతనైనా చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే దాన్ని ఒక బిజినెస్ గా ఎన్నుకోవాలి, లేకపోతే ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్లే వాళ్ళకి కూడా మనం ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తాము. ఇప్పుడు ఇదొక్కటే కాదండి, ఈ మధ్యలో మీరు అందరు విని ఉంటారు మనకి లడ్డూలు, జొన్న పిండితో లడ్డూలు, మురుకులు, చక్రాలు, తర్వాత క్యాండీలు, ఎనర్జీ బార్స్, ఇవన్నీ కూడా తయారు చేసి మహిళలు ఒక అద్భుత శక్తిగా ఎదుగుతున్నారు. వీటితో వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో పాటు అదనపు ఆదాయము, సొసైటీలో ఒక గుర్తింపు రావడం కూడా జరుగుతుంది. అలా కాదు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఇన్స్టాంట్ ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా మనం తయారు చేసుకుని వీటిని ఒక బిజినెస్ గా మార్చుకోవచ్చు.
1: కూరగాయలు లేదా చిరుధాన్యాల ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు ఎదురైతే వాటికి పరిష్కారాలు ఎలా ఉండాలి, దాని గురించి వివరిస్తారండి?
0: ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనం ఇప్పుడు కూరగాయలను తీసుకున్నప్పుడు వాటిని సరిగ్గా శుభ్రపరచకపోవడం, అదే విధంగా వాటిని ప్రాసెస్ చేసుకోకపోవడం, అంటే తగినంత ముక్కలు సైజులో కట్ చేయకపోవడం కానీ, లేకపోతే వాటిని తగినంత మాయిశ్చర్ ఉండేటట్టుగా చూసుకోకపోవడం, తీసుకొచ్చిన తర్వాత వాటిని ఆరు బయటనే వేసేసుకోవడం. అని చెప్పేది ఎక్కువ ఇంట్లో కాబట్టి సీజన్లో ఇప్పుడు మనకు వర్షాకాలం చలికాలం తగినంత టెంపరేచర్స్ ఉండవు, అలాంటప్పుడు కూడా మనకి ఏమైనా తయారు చేసినాం అనుకోండి తొందరగా పాడైపోతాయి. ఇంకా ఇవే కాకుండా మైక్రోబియల్ కంటామినేషన్, అంటే మనం సరిగ్గా కడగకపోవడం వల్ల, హైజీన్ పాటించకపోవడం వల్ల ఇట్లా, అంటే ప్రోడక్ట్ లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా మనకి పాడైపోతూ ఉంటాయి. ఇంకొకటి వాటిని ఏ విధంగా భద్రపరచుకోవాలో తెలియకపోవడం, అంటే స్కిల్ పర్సన్స్ లేకపోవడం, ఎంత ఉప్పు కలపాలి, లేకపోతే ఎంత షుగర్ వేయాలి, ఎంత పరిమాణానికి ఎంత ఏం కలపాలి అనేది తెలియకపోవడం, దానిపైన ఖర్చు ఎక్కువగా పెట్టడం ఇష్టారాజ్యంగా, అంటే కేజీకి ఇంతే అవుతుంది అంటే ఒక్కసారి అన్ని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల, ఇలాంటివి కూడా మనకి చిన్న చిన్న సమస్యలు ఎదురైతూ ఉంటాయి. కాబట్టి మొదటగా ఎవరైతే తయారు చేస్తారో లేకపోతే పాటిస్తారో వాళ్ళు కొద్ది మొత్తంలోనే 1 కేజీ 2 కేజీలు తీసుకొని చేసి సక్సెస్ అయిన తర్వాత దాన్ని పెద్ద మొత్తంలో తీసుకొని చేసినట్లయితే ఈ అనుభవంతో వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేయడానికి బాగుంటుంది.
1: కూరగాయలు త్వరగా పాడైపోతుంటాయి కదండి, వాటి నిల్వ కాల పరిమితిని పెంచడానికి మీ దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏమండి?
0: అంటే ఇంతకుముందు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. కొత్త టెక్నిక్స్ అంటే ఇండస్ట్రీ లెవెల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇంప్లిమెంట్స్ టూల్స్ అవన్నీ ఉంటాయి, కానీ మనం ఇంట్లో చేసేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎండబెట్టడం కావచ్చు, అవి కాకుండా రోస్టింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ జొన్నలు లేకపోతే రాగులు వీటిని రోస్టింగ్ చేసి మనం పిండి పట్టుకున్నట్లయితే, మామూలుగా చూడండి మనం పిండి పట్టించినట్లయితే 3 నెలలలోపే దాంట్లో పురుగులు వస్తాయి, కానీ మనం రోస్టింగ్ చేసి పిండి పట్టించడం వల్ల దాదాపు 6 నెలల వరకు చాలా బాగుంటుంది. అది కాకుండా ఫర్మెంటేషన్ చేసుకొని ఈ రాగులు జొన్నలు కలిపి దోశ పిండి, తర్వాత ఇడ్లీ పిండి ఇవి చేసుకోవడం కూడా, ఇంకా చాలా చాలా ఈజీగా అయ్యేటివి ఏంటి అంటే పాప్కార్న్ చేసుకోవడం, అవి ఓవర్ నైట్

0: కుక్ చేసి కాస్త ఆరబెట్టేసి మన ఇంట్లోనే ఉన్నటువంటి కడాయిలో పెట్టుకున్నట్లయితే అవి పాప్కార్న్ పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా వాక్యూమ్ ప్యాకేజ్ అని ఉంటుంది, అది కాస్త స్కిల్ తో కూడినటువంటి పని కాబట్టి అంత అడ్వైజబుల్ కాదు. కానీ మనం ముఖ్యంగా మన ఇంట్లో రోస్టింగ్ ఫర్మెంటేషన్ పప్స్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా ప్రిజర్వేటివ్స్ అంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ మీతో ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఉప్పు కావచ్చు, నూనె కావచ్చు, చక్కెర కావచ్చు, కొన్ని రకాలైనటువంటి మసాలాలు ఉపయోగించి మనం రోస్టింగ్ చేసుకోవడం వల్ల కూడా ఎక్కువ కాలం పాటు మనం వీటిని నిల్వ చేసుకుని వాడుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
1: పప్పు దినుసులో కూడా చేస్తారండి ఇలాగా?
0: చేస్తారండి. ఏది చేసినా కూడా మనం మాయిశ్చర్ కంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాయిశ్చర్ కంటెంట్ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ తొందరగా పాడైపోతుంది.
1: మనకు చింతపండు ఉంటుందండి, మేజర్ గా మనకు తెలంగాణలో చూస్తే ప్రతి వంటలో మనం చింతపండు వేస్తాము. చింతపండుని నిల్వ ఉంచడం ఎలాగా, దాంట్లో పురుగు పట్టకపోవడము, లేకపోతే వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయండి?
0: ఇప్పుడు మీరు కరెక్ట్ గా సీజన్ తగ్గట్టు అడిగారండి. మనకి చింతపండు కొట్టే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఫస్ట్ విత్తనాలు సరిగ్గా తీయరు, మనం కూడా తీసుకొచ్చుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెడతాం. సో మనం తీసుకొచ్చుకున్నటువంటి చింతపండులో ఫస్ట్ సీడ్స్ లేకుండా మనం వేరుకోవాలి. రెండవది, మనకి ఇప్పుడు కాదండి మన తాత కాలం నుంచి వస్తున్నటువంటి ప్రిజర్వేటివ్ ఉప్పే, గల్లుప్పు, సన్నుప్పు వేసుకోవద్దండి ఎప్పుడు కూడా. ఇది ఒక పొరలాగా దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల చింతపండు పొరకి 1 సెంటీమీటరే. మరి ఉప్పు ఏమన్నా కదా అని ఎక్కువ పోయకుండా 1 సెంటీమీటర్ గల్లుప్పు ఒక పొరలా యాడ్ చేసి మళ్ళీ మనం చింతపండు పెట్టుకొని, ఎయిర్ టైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరు చెప్తున్నారు ఫ్రిడ్జ్లలో పెట్టండి, అది కాదు. మీరు తీసుకునే జాడి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్యాకేజ్ స్టోరేజ్ కి సంబంధించింది కావచ్చు, ఎయిర్ టైట్ గా మూత పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా డిస్కలరేషన్ అవ్వకుండా పురుగు పట్టకుండా వాడుకోవచ్చు.
1: మనకు మేజర్ గా ఇష్యూ వచ్చేది ఏంటండి, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి మనం డే టు డే యాక్టివిటీస్ లో తీసుకుంటాం.
0: అవును.
1: అయితే వాటి షెల్ఫ్ ఏదైతే ఉంటుందో, నిల్వ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. వాటికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటండి?
0: ఇప్పుడు
1: కొత్తిమీర కానివ్వండి, కరివేపాకు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, ఇలాగ బోల్డ్ ఉంటాయి మనకు.
0: అవును,
1: సో వాటిని మనం ఎలా నిల్వ పెట్టుకో?
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిటుకుంటు ఉంటుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉందనుకోండి, పైన ఉన్నటువంటి తొడిమే ఫస్ట్ కడిగేటప్పుడు తొడిమెతోనే కడగాలి. ఎప్పుడైతే బాగా ఆరిన తర్వాత తొడిమెలను తీసేసి వీటిని మనం ఎయిర్ టైట్ బ్యాగులో పెట్టుకోవాలి. మీరు అన్నట్టు కరేపాకు, కరేపాకులో కూడా అందరు ఏం చేస్తారు, మొత్తం రిబ్బర్ ఇల్లేసి దాన్ని అప్పుడు నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకొని భద్రపరచుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం అలా చేయొద్దు. ఆ రిబ్బతోనే ఒకసారి సాల్ట్ వాటర్ లో కడుక్కోవాలి, తర్వాత మళ్ళీ మామూలు వాటర్ లో కడిగి దాన్ని మనం ఒక కాటన్ క్లాత్ లో చుట్టినట్లయితే ఈవెన్ కొత్తిమీర కూడా మొత్తం మాయిశ్చర్ గుంజేసుకుంటది. దాని తర్వాత తీసుకెళ్లి మనం ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టుకున్నట్లయితే దాదాపు 1 వారం రోజుల వరకు మనం వాడుకోవచ్చు నిల్వ చేసుకుని.
1: మీ ఆర్గనైజేషన్ గురించి, గత 10 సంవత్సరాల నుంచి మీరు పనిచేస్తున్నారు అన్నారు, 2013 నుంచి పాలసీ ప్రకారంగా పనిచేస్తున్నాం అన్నారు. దాంట్లో మీకు లభించిన విజయాలు ఏంటి, తద్వారా మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి, వాటి గురించి వివరిస్తారండి?
0: మన ఊరు మన కూరగాయలు అనే పథకం ద్వారా ఆర్కే వివై పథకంలో స్టార్ట్ చేయడం జరిగిందండి కార్యక్రమము. అయితే నేను కాకుండా ఇలా నాలాంటి ఆఫీసర్లందరూ కూడా ఇప్పటి వరకు వాళ్ళ వంతు సహకారం సహాయాలతో మిద్దె తోటల పెంపకాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడిప్పుడే మీరు ఇంతకుముందుగా అన్నట్టుగా మనకి మున్సిపాలిటీలలో కూడా దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లో మీకు 80,000 పై చీలకు ఇళ్లలో మిద్దె తోటలను పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక మిద్దె తోటలే కాకుండా వాళ్ళు దీన్ని ఒక మంచి ప్రతిష్టాత్మకమైన ఇష్యూ లాగా తీసుకుని, ఈ మధ్య కాలంలో మీరు విని ఉంటారు కార్బన్ ఎమిషన్స్ అని, వాటిని కూడా తగ్గించడంలో హైదరాబాద్ లో మన మిద్దె తోటలు 25% సాయం చేస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రతి ఇంట్లో పచ్చదనంతో పాటు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆదాయాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు మిద్దె తోటదారులు పెరుగుతూనే పోతున్నారు. దీనికి మా సంస్థ మీకు ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి 2వ శనివారం, అదేవిధంగా 4వ ఆదివారం శిక్షణ కార్యక్రమం ఇచ్చి ఈ యజ్ఞాన్ని ఎక్కడ ఆపకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఎంకరేజ్మెంట్ చేస్తూ రావడం జరుగుతుందండి. ఈ మైలురాయిలో మేము అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది, అదేవిధంగా కొన్ని విజిట్స్ వెళ్లి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పడం జరిగింది. ఈ వీళ్ళని చూసి కూడా చాలా మంది మోటివేషన్ అయ్యి ఇప్పుడు మీరు కనీసం గెస్ట్ కూడా చేయరు. అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, దీన్ని ఒక బిజినెస్ గా తీసుకొని వాళ్ళ ఒక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఒక గ్రూపులుగా మెయింటైన్ చేస్తూ లైవ్లీహుడ్ గా కూడా చాలా మంది జీవితాలలో వెలుగులు నింపింది.

0: మా మిద్దె తోట.
1: మిద్దె తోట అంటే మీరు అన్నారు మోస్ట్లీ అపార్ట్మెంట్స్ లో, హై రైజ్ అపార్ట్మెంట్స్ లోనే ఉంటుంది. మినిమం స్పేస్ ఎంత కావాలండి దానికి? అక్కడ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
0: మినిమం స్పేస్ అంటూ ఏమి ఉండదండి, మన మనసులో ఉండాలి. నేను మొక్కలు పెంచాలి అనుకుంటే ఒక అడుగు స్థలంలో కూడా మనకి వర్టికల్ ఫార్మింగ్ అనేది చేసుకోవడానికి సహకరిస్తుంది. ఏ విధంగా అంటే ఈ వర్టికల్ ఫార్మింగ్ లో వర్టికల్ ఫార్మింగ్ పైప్ ఉంటుంది, దానికి ఒక్కొక్క సైడ్ 4 నుంచి 5 పౌచులు ఉంటాయి. అలాంటివి ఆ పైప్ కి ఒక 20 పౌచులలో మనం మనకు కావలసినటువంటి ఆకుకూరల్ని పెంచుకొని వాడుకోవచ్చు. కాకపోతే ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఇంటికి దాదాపు ఒక 50 స్క్వేర్ ఫీట్ల ఏరియా ఉంటే ఆ వారానికి సరిపడినటువంటి ఆకుకూరలను పండించుకోవడం సాధ్యమవుతుంది.
1: మీరు వర్టికల్ ఫార్మింగ్ అన్నారు, చిన్న బాక్స్ లెవెల్ పెట్టేసి దాంట్లో పైపులు పెట్టి,
0: మనం ఇప్పుడు ఫ్లైఓవర్ల కింద చూసేటి అన్ని కూడా అవేనండి.
1: న్యూట్రిషన్స్ ఉంటాయండి అందులో
0: ఆకుకూరలు? ఇవి ఎక్కువగా వర్టికల్ ఫార్మింగ్ ఆకుకూరలు పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు చిన్న మెంతి కూర ఉంటది, లేకపోతే పాలకూర ఉంటది, చుక్క కూర ఉంటది, వెల్లిపాయలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంకా అన్నిటికంటే వెరీ సూటబుల్ ఏంటంటే పుదీనా. పుదీనా రెగ్యులర్ గా వస్తూనే ఉంటది ఎంత తెంపినా కూడా. సో ఈ 20 పౌచులలో ఒక 5 పౌచులు పుదీనా, ఒక 5 పౌచులు పాలకూర, ఒక 5 పౌచులు చుక్క కూర, ఇంకొక 5 పౌచులు మనకి ఇష్టమున్నట్టు పెట్టుకున్నట్లయితే మనకి కనీసం ఇంటికి 2-3 రోజులు కావలసినటువంటి ఆకుకూరలు ఈజీగా వెళ్తాయి.
1: ఇప్పుడు చిరుధాన్యాలలో చేసిన ఉత్పత్తులు ఎక్కువ కాలం నిలవాలంటే ఎటువంటి ప్రాసెసింగ్ పద్ధతులు ఉత్తమమేనండి?
0: ఎక్కువ వరకు అయితే మనం పిండిగా యూజ్ చేసుకోవడమే చాలా మంచిదండి. ఇంతకుముందు చెప్పినట్టు రోస్టింగ్ చేసేసి పిండిగా యూజ్ చేసుకుంటే ఎక్కువ కాలం నిలవడంతో పాటు మనకు కూడా న్యూట్రిషన్ లాస్ అనేది ఏమీ ఉండదు.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారండి, మీరు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ విషయాలు నేర్చుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, ఎక్కడికి రావాలి, నెక్స్ట్ బ్యాచ్ లో ఏమైనా ఉన్నాయా, మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
0: అవునండి, రీసెంట్ గానే ఇది చేసినప్పుడు అందరి స్పందన చూసి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ప్రతి ఒక్కరింట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అంటే మిద్దె తోటతో పాటు మనం వండుకునే పద్ధతులు కూడా చాలా బాగుండాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఆఫీస్ వచ్చేసి తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది నాంపల్లి క్రిమినల్ కోర్ట్ పక్కన ఉంటుంది. అన్ని ఆఫీస్ వేళలో మేము మీకు అన్ని రకాలుగా కూడా సహాయపడతాం.
1: విన్నర్ గారు శ్రోతలు, మంగ గారు హార్టికల్చర్ ఆఫీసర్, తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో పనిచేస్తున్నారు. ఎన్నో విలువైన మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఈ విషయాలు మీరు నేర్చుకుని మీ ఇంట్లో కూడా మిద్దె తోటలు చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మాతో జాయిన్ అయినందుకు. నమస్తే అండి.
0: నమస్తే అండి, ధన్యవాదాలు.
1: మరో కార్యక్రమంలో మరో విశిష్ట అతిథితో మరోసారి కలుసుకుందాం. నమస్కారం, థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో మిద్దె సాగు పాత్ర అనే అంశంపై హార్టికల్చర్ అర్బన్ ఫార్మింగ్ విభాగం అధికారిని శ్రీమతి బి మంగగారితో ప్రత్యేక ముఖాముఖి విన్నారు. పరిచయకర్త మహంకాళి శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
3: కర్షక జనావళికి తారక మంత్రం,
4: మహిళా లోకానికి ప్రియనేస్తం,
3: యువజనులకై ఉత్తుంగ తరంగం,
4: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం, కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
4: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
5: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
5: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
4: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్ని తానై,
4: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
4: ఆకాశవాణి,
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ప్రేమ కావాలి ఈ సినిమా కోసం విజయప్రకాష్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: एक निरंजन ఈ సినిమా కోసం రంజిత్ గానం చేసిన రామజోగేశ్వర గీతం మణి శర్మ సంగీతం సమకూర్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో

0: సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: కార్యక్రమంలో చివరిగా ఎవడే సుబ్రహ్మణ్యం ఈ సినిమా కోసం సెంథిల్ రిహిత గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం వినండి.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Tobago have signed 8 agreements in sectors including tourism, healthcare, infrastructure and Ayurveda during External Affairs Minister S. Jaishankar's 2-day visit to the Caribbean nation. Ministry of External Affairs in a statement said MOUs were signed between the two sides for solarization of Trinidad and Tobago's Ministry of Foreign and CARICOM Affairs building, vector control, infrastructure upgrade of Nelson Island, where the Indian immigrants were stayed initially, and for setting up of an Indian chair on Ayurveda at the University of the West Indies. In Pakistan, 15 security personnel were killed and several others injured in a suicide attack at a police post in Restib, Khyber Pakhtunkhwa province. Police said the attack took place yesterday when security personnel opened fire on an explosive-laden vehicle approaching the police post, triggering a massive blast. In shooting, Indian pair of Neeru Dhanda and Vivan Kapoor secured a bronze medal in the trap mixed team event as India concluded its campaign on a positive note at the ISSF World Cup shotgun in Almaty, Kazakhstan today. India is set to host the prestigious 2026 Asian Weightlifting Championships in Gandhinagar, Gujarat from tomorrow, marking the country's first time hosting the event in 44 years. The sporting event will conclude on the 17th of this month. Around 180 athletes from 28 countries will compete in one of Asia's biggest weightlifting events of the year. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు: రేపు ఉదయం 6:10 భావన గుణం శ్రీజీ కనకరాజు గారి లఘు ప్రసంగం ఉంటుంది. భక్తిరంజని కార్యక్రమం 6:15 వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, చంద్రశేఖర అష్టకం ఉంటాయి. పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాస పంటలు జాగ్రత్తలు 6:35 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు బి రమేష్. 7:15 ఉదయతరంగిణిలో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గురించి ఉంటుంది. ఇంకా ఇది మన చట్టం ఈ శీర్షికలో రోడ్ సేఫ్టీ అంశంపై రిటైర్డ్ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సీ రాజలక్ష్మి గారి గానం ఉంటుంది. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ఉంటుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం చిందు యక్షగానం డాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ శ్రీ గడ్డం సమ్మయ్య బృందం. 11:10 బ్రాడ్కాస్ట్ అండ్ అడ్రస్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ ఒకేషన్ ఆఫ్ సోమనాథ్ అమృత్ పర్ మార్కింగ్ 75th యానివర్సరీ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ ఎట్ ప్రభాస్ పఠాన్ సోమనాథ్ గుజరాత్ ఈ కార్యక్రమం ఉంటుంది. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జి జయవంత్ నాయుడు గిటార్ వాద్యం ఉంటుంది. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 1:20 వనితా లోకల్లో కానుక కథానిక రచన శ్రీమతి భారతి కృష్ణ. 2:30 నిషిగంధ మరాఠీ కార్యక్రమం ఉంటుంది. 5:03 జానపద సంగీతంలో ఒగ్గు కథ అపురూప సుందరి కథ వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ సూచనల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు 6:50 ఉంటుంది. 7:15 ఇల్లు వాకిల్లో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్లో కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాల గురించి డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం. పరిచయకర్త

శ్రీ నన్నమ్మదు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వినవచ్చు. 8:03 చిత్రసీమ ఉంటుంది. స్పాట్ లైట్ కార్యక్రమం 9:15, 9:30 పబ్లిక్ స్పీక్, రాత్రి 10:00 శాస్త్రీయ సంగీతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:14. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.